0: ధనజ్యోతిషిశాశ్వతే లబ్ధ్వానివాసమచలం లేభే సుఖమనాహతం. ఇది శ్రీస్కాందే శివపురాణమహాత్మ్యం చంచుళా సద్గతివర్ణనం నామ చతుర్థోధ్యాయ. ఓం
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: ఓం నమః శివాయ.

స్ఫటిక రజత వర్ణం మోక్తికీమక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రాకరాగ్రే దధత మురగ క

0: పరమేశ్వరమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఈశ్వర వైభవం ఎక్కడ వర్ణించబడింది అంటే భారతీయ విద్యలన్నిటికీ మూలమేమిటి? వేదం. విద్యాసు శృతి ఉత్కృష్ట అని చెప్పబడుతున్నది. అన్ని విద్యలలో ఉత్కృష్టమైన విద్య ఏది అంటే వేద విద్య. అది అన్ని విద్యలకి మూలం. అలాంటి వేదం ఈశ్వరుని గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని ప్రయత్నించే వారికి ఆ వేదం ఇచ్చినటువంటి గొప్ప భాగం ఏది అంటే రుద్ర నమకం అని. ఆ నమకం ఆధారంగా మన పరమేశ్వర వైభవాన్ని చెప్పుకోబోతున్నాం. ఇక్కడ రుద్ర భాష్యం అని చెప్పబడుతూ ఆ శీర్షిక క్రింద ఈశ్వర వైభవాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. వేదం అనంతమైనటువంటిది. అనంతావై వేదాహ అని చెప్పారు. అనంతమైన వేదాల్లో ఒక వేదాన్ని తీసుకుని వ్యాసదేవుడు నాలుగుగా వర్గీకరించి ఋగ్యజుస్సామ అధర్వణములు అని అందజేశారు. ఆ తర్వాత వేదాన్ని అనుసరించి ఇతిహాస పురాణములు ఇవన్నీ కూడా ఏర్పాటయ్యాయి. ప్రధాన ఇతిహాసమైన మహాభారతం, అష్టాదశ పురాణాలు భాగవతం వ్యాసదేవుడు అందిస్తే, మరో ఇతిహాసమైన కావ్యమైన రామాయణాన్ని వాల్మీకి అందజేశారు. ఇది మన భారతదేశంలో ప్రధానంగా చెప్పుకున్నటువంటి విద్యలు. ఇక అటు తర్వాత వచ్చినటువంటి ఇతర విద్యలన్నీ, మంత్రశాస్త్రాలు ఇవన్నీ కూడా ప్రస్తావించబడుతున్నాయి. ఇప్పుడు ఆ వేదం ఏం చెప్పింది ఈశ్వరుడు గురించి అని వివరించడమే విశేషం. వేదం అంటే ఏమిటి అంటే, వేదం వ్యాసుడు రాసినది కాదు అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. వేదం వ్యాసునిచే వ్యాసం చేయబడింది. కృష్ణద్వైపాయునిచే వ్యాసం చేయబడింది కనుక ఆయన పేరు వేదవ్యాసుడు అయ్యాడు. వేదం ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క శబ్దస్వరూపం వేదం. ఆయన యొక్క శబ్దస్వరూపం, ఆయన యొక్క శబ్దస్వరూపమే ఆయన గురించి చెప్పగలదు, కానీ ఇంకేమి చెప్పగలరు చెప్పండి. అందుకు వేదం ఏం చెప్పింది అంటే, ఆద్యంతములు వేదమంతా పరమేశ్వర తత్వాన్ని ప్రతిపాదించడానికే పుట్టాయి. మొత్తం వేద భాష్యం మనం చెప్పుకోవాలి ఇక్కడ. అలాంటిది కేవలం రుద్రాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే, ఇప్పుడు ఆ వేదముల్లో రుద్రం అనే ఒక్కదాన్ని మనం తీసుకుని చెప్పుకోబోతున్నాం. వేదానికి మళ్ళీ నాలుగు భాగములుగా విభజన చేశారు. అదేమిటంటే సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు అని వేదాలు. ఇందులో ప్రధాన భాగం సంహిత. దాని యొక్క వినియోగాన్ని మనకు చెప్పేవి ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు వేదాంత విద్యను చెప్తాయి. ఇలా వేటికి వాటిగా నాలుగుగా విభజించారు వేదాన్ని. అంతేకాకుండా వేద విషయాన్ని ప్రధానంగా తీసుకుంటే మూడు కాండములుగా వేదాన్ని గురించి చెప్తారు. అదేమిటంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. కర్మకాండ అంటే వైదిక యజ్ఞములు, వాటి ద్వారా ఏర్పడిన సంస్కారములు, ఇవంతా కర్మకాండ కిందకి వస్తాయి. ఉపాసనాకాండ అంటే ఆ వేద మంత్రముల ద్వారా వివిధ దేవతలను ఉపాసించడం అనేది ఉపాసనాకాండ. చివరికి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ఆత్మవిద్యకు సంబంధించింది జ్ఞానకాండ. ఇలా మూడు విధములుగా వేదాన్ని విభజించారు. కర్మకాండ ఉపనిషత్కాండతోనూ, ఉపనిషత్కాండ ఇటు ఉపాసనాకాండతోనూ కలవవు, వేటికవే విడివిడిగానే చెప్పబడ్డాయి వేదంలో. అయితే సంహితలలో ప్రధానంగా యజుర్వేదంలో చెప్పబడుతూ ఉన్నటువంటిది రుద్ర నమకం అనేటువంటిది. ఇది నిజానికి కర్మకాండలో భాగంగా వస్తుంది. అక్కడ వేదంలో ఏ భాగంలో వస్తుంది? కర్మకాండలో భాగంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కర్మకాండగానే తీసుకునేటట్లయితే భాష్యము ప్రవచనము అక్కర్లేదు, యజ్ఞం చేస్తూ కూర్చోవచ్చు ఇక్కడ. కానీ మనం భాష్యం చెప్పుకోవడానికి కూర్చున్నామంటే దీనిలో కేవల కర్మకాండ కాకుండా జ్ఞానకాండకు సంబంధించిన విషయం ఒకటి, ఉపాసనాకాండకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి భాగం వేదంలో మరొకటి మనకు కనిపించదు. ఉపాసనకి అటు జ్ఞానానికి అన్నిటికీ కలబోసినటువంటి ఒక భాగం అవుతోంది రుద్రం. అందుకు మనం తీసుకున్నాం. ఈ విషయం ఏదో మనం చెప్తున్నది కాదు, వేదమే చెప్పింది ఆ విషయం. అయ్యా, ఈ రుద్ర నమకం ఏదైతే ఉందో అది జ్ఞానకాండ, అంటే బ్రహ్మ విద్య, అది ఆత్మవిద్యను ఆవిష్కరింపజేసేటువంటిది అనే విషయం ఉపనిషత్తుల్లో చెప్తారు. దీని యొక్క ప్రశస్తి ఉపనిషత్తుల్లో చెప్పారు. అంటే దీనిని మనం జ్ఞానకాండగా చూడాలన్న విషయం అక్కడ. ఇక ఉపాసనాకాండ అనడంలో సందేహమే లేదు. ఒక్కొక్క మంత్రంతో పరమేశ్వరుని వివిధ స్వరూపాలని ఉపాసించడం ఇందులో చెప్పబడుతూ ఉన్నది. భక్తికి సంబంధించిన అనేక అంశములు దీనిలో చెప్పబడతాయి. ఈశ్వర స్వరూపాలు ఏవేవైతే పురాణాల్లో ఇంకా మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డాయో ఆ స్వరూపాలన్నిటికీ మూలాలు రుద్రంలోనే లభిస్తాయి మనకి. రుద్రంలో ఒక్కొక్క మంత్రంలో కూడా పరమేశ్వరుని యొక్క అన్ని రకముల రూపములు చెప్పబడున్నాయి. మరి ఇంత ప్రశస్తి కలిగిన దాన్ని మన శ్రద్ధగా ఏకాగ్రంగా వింటే ఆ వినడమే ఒక పెద్ద కర్మకాండ, ఒక యజ్ఞం చేయడం. ఆ వినేటప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని భావన చేయడమే ఉపాసన. ఆ స్వరూపం ఇక్కడది అని మనం తెలుసుకోగలిగితే అది జ్ఞానకాండ కూడా అయిపోయింది. ఆ మూడింటి ప్రయోజనం కూడా మనం ఈ 9 రోజులు సిద్ధింపజేసుకునేటట్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపజేయాలని ప్రారంభించుకోబోతున్నాం. అయితే రుద్రాధ్యాయంలోకి ప్రవేశించే ముందు ఆ రుద్రాధ్యాయం యొక్క స్వరూపాన్ని ముందు తెలుసుకుందాం. దాని ప్రశస్తి ఏమిటి, ముఖ్య విషయం గమనించవలసింది ఏమిటి అంటే, రుద్ర నమకములలో శివుడు ప్రతిపాదింపబడుతున్నాడు అనే విషయమే కాక రుద్ర నమకములే శివుడు అని తెలుసుకోవాలి. రుద్ర నమక మంత్రమే మొత్తంగా శివస్వరూపం. అందుకు శివుణ్ణి ప్రశస్తిగా మనం ప్రార్థించడం, కీర్తించడం ఎంత గొప్ప విషయమో ఈ మంత్రముల వైభవాన్ని స్మరించడం కూడా అంతే గొప్ప విషయం. శివుణ్ణి స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో రుద్రాధ్యాయ వైభవాన్ని స్మరిస్తే అంత పుణ్యం లభిస్తుంది. గనక ఆ రుద్రాధ్యాయం ఎంత గొప్పదో ముందు తెలుసుకుందాం, దానిలో ప్రవేశించే ముందు. ఎందుకంటే మనం స్పర్శించబోయే విషయం, మనం ప్రవేశించబోయే విషయం ఎంత ఉత్కృష్టమైనదో ఋషులు శాస్త్రములు ఏమి చెప్పాయో తెలుసుకుంటే దాని యందు మనకు శ్రద్ధ, గౌరవము, భక్తి ఏర్పడదు. ఆ భక్తితో మనం దాని వద్దకు వెళితే ఆ శబ్దస్వరూపుడైన రుద్రుడే తనలో ఏముందో తానే చూపిస్తాడు. అందుకు ముందు శ్రద్ధగా ఆ రుద్రం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. వేదం గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం కదా, వేదం అంటే ఏమిటి, అందులో రుద్రం ఎక్కడ చెప్పబడింది, రుద్రం చెప్పబడ్డ చోటు యజుర్వేదంలో చెప్పబడి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని మనం 4గా విభజించాం. నిజానికి ఒకటే వేదం. వేదములు ఇన్ని రకములుగా లేవు, అనంతావై వేద. దాని యొక్క స్వరూపం బట్టి ఈ విభజన మన సౌకర్యం కోసం చేసుకున్నటువంటిది. ఇందులో యజుర్వేదం ఎటువంటిది అని అంటే, ఇది యజ్ఞమునకు వినియోగించేటువంటి విషయములన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ యజుర్వేదం వేదములకు హృదయస్థానంలో ఉంది అని చెప్పారు. ఆ యజుర్వేదంలో మళ్ళీ హృదయస్థానంలో ఉన్నటువంటిది ఏది అంటే రుద్ర ఏకాదశిని. ఏకాదశిని అంటే 11 అనువాకాలతో ఉన్నటువంటి రుద్రమంత్రములు. దీనికే మనం నమకం అని లోకంలో అంటూ ఉంటాం. నమకం అని, రుద్రైకాదశిని అని, శతరుద్రీయం అని, శ్రీరుద్రమని, దీనికి అనేక పేర్లు. ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి మనం. ఎక్కువగా వేదంలోను పురాణాల్లోను దీని గురించి ప్రస్తావించినప్పుడు శతరుద్రీయం అనే మాటనే ఎక్కువ వాడుకలో మనకు చెప్పబడుతుంది. ఎందుకు శతరుద్రీయం అన్నారనేది కూడా మనం పరిశీలించబోతూ ఉన్నాం. రుద్రాన్ని చెప్తే పూర్ణ వేదాన్ని స్మరించినట్లుగా, సర్వయజ్ఞములు చేసినట్లుగా ఎందుకన్నారో కూడా తెలుసుకోవాలి మనం. ఈ శతరుద్రీయం అనేది ఆ యజుర్వేదంలో హృదయస్థానంలో ఉంది, అది విశేషం. అందుకే వేదములన్నింటిలో ఈ మధ్య భాగంలో, హృదయ భాగంలో ఎందుకు రుద్రాన్ని పెట్టారు అంటే, సాధారణంగా మనం ఒక ఇంట్లోకి వీధిలోకి వెలుగు కావాలి అంటే ద్వారం మధ్యలో పెడతాం దీపాన్ని. దానిని ద్వార్దేహిళి దత్త దీపన్యాయం అంటారు. ఇలాగా అలా పెట్టబడినటువంటి దీపం అటు ఇటు ఎలా వెలుగు చూపిస్తుందో అలాగే యజుర్వేద మధ్య భాగంలో పెట్టబడే ఈ రుద్రం అటు ఉపాసనాకాండగా, ఇటు కర్మకాండగా, అటు జ్ఞానకాండగా కూడా చెప్పబడుతుంది. కనుక ఆ స్థానంలో పెట్టబడింది, అది విశేషం. దీనిలో ఆ స్థానంలో చెప్పి దీని యొక్క పరిపూర్ణతని, ఇది ఒక ప్రత్యేక విద్యగా దీన్ని చెప్పారు. అందుకే రుద్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాన్ని అధ్యయనం చేసినట్లే. ఇంకా ఏ భాగానికి కనబడిన ప్రస్తావన, దీని యొక్క ప్రసిద్ధి ఇతర పురాణాల్లోని, ఇతిహాసాల్లో కూడా చెప్పబడ్డాం. శతరుద్రీయం యొక్క గొప్పతనం ఇతర పురాణాల్లోని, ఇతిహాసాల్లోని, ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం, శతరుద్రీయానికి అర్థం, ఈ మంత్ర ప్రవేశానికి వెళ్లే ముందు ఎక్కడెక్కడ చెప్పబడిందో కొంచెం స్మరిద్దాం. జాబాల్ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో విశేషంగా యాజ్ఞవల్క్యుని వద్దకు మోక్షకాంక్ష కలిగినటువంటి బ్రహ్మవాదులు వెళతారట. ఉపనిషత్తు అంతా కూడా తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టైన సేవయా అన్నట్లే గురువుని ఆశ్రయించి బ్రహ్మవిద్యను తెలుసుకోవడం అని వస్తుంది. అలాగే ఆ జాబాల ఉపనిషత్తులో చెప్తున్న విషయం ఏంటంటే, యాజ్ఞవల్క్యుని వద్దకు వెళ్ళి వీళ్ళందరూ అడుగుతున్నారు ఏమని, అత హైనం బ్రహ్మచారిణ ఊచుహు. బ్రహ్మచారులందరూ అడిగట. బ్రహ్మచారులు అంటే పెళ్లి కాని వాళ్ళు అని అర్థం తీసుకోవద్దు. బ్రహ్మచారులు అంటే బ్రహ్మమునందు చరించువారు అని అర్థం. పరబ్రహ్మము గురించే నిరంతరం భావన చేస్తూ తత్ప్రాప్తికే సాధన చేసేవారు బ్రహ్మచారులు. వీరందరూ కూడా అడిగి ఏమని అడిగారు, కిం జప్యేన అమృతత్వం బ్రూహి అని అడిగట. ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుందో చెప్పమని అడిగారు. అమృతత్వం అంటే ఏమిటి, కైవల్యం. పరమాప్త ప్రాప్తినే అమృతత్వము అని అంటారు. ఆ అమృతత్వం కిం జప్యేన, దేన్ని జపించడం చేత లభిస్తుంది అని అడిగితే సహోవాచ యాజ్ఞవల్క్య, యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు శతరుద్రీయేనేతి, స్పష్టంగా చెప్పేశాడు శతరుద్రీయం జపించడం వల్ల, జపించడం వల్ల లభిస్తుంది. ఎందువల్ల అంటే ఏతాని హవా అమృతస్య నామధేయాని, మీరు ఏ అమృతత్వం అని చెప్పారో ఆ అమృతం యొక్క పేర్లే ఇవి అని చెప్పాడు. అది విశేషం. ఏ అమృతత్వాన్ని ప్రస్తావించి లక్ష్యంగా పెట్టుకుని మీరు అన్నారో ఆ అమృతత్వం యొక్క పేర్లు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏతాని హవా అమృతస్య నామధేయాని, అమృతం అంటే పరబ్రహ్మము అని అర్థం. పరబ్రహ్మ యొక్క పేర్లు ఇవి గనక ఏ తైర్ హవా అమృతో భవతి, దీనిని హవా హవనము చేయుట వలన, ఇక్కడ హవనము అంటే ఉపాసించడం వలన, ఆరాధించడం వలన, తత్సమర్పణా భావన వలన అని అర్థం తీసుకోవాలి. దీని వలన అమృతత్వాన్ని పొందుతారు సుమా అని రుద్ర ఉపనిషత్ అని దీనికి పేరు అక్కడ మనకు కనిపిస్తున్నది. శతరుద్రియాన్ని ఏమంటారు, రుద్రోపనిషత్ అని చెప్పబడుతున్నది. ఈ రుద్రోపనిషత్తుకి శతరుద్రియం అని పేరు ఎందుకు వచ్చింది అంటే శతం అనంతం భవతి అని వేదమే చెప్తున్నది. శతం అనంతానికి సంకేతం. మనకు లోకంలో వాడుకలో కూడా నువ్వు 100 చెప్పు నేను మాత్రం పాటించిన సుమా అంటే 100 అంటే అర్థం లెక్క కట్టి 100 కాదు, అనంతం అని అర్థం అది, నువ్వెన్ని మార్లు చెప్పినా అని. అలాగే శతం అనంతం భవతి అంటే అనంతత్వానికి సంకేతం. శత రుద్రియం అంటే అనంతులైన రుద్రుల్ని చెప్తుంది. రుద్రుడు ఒక్కడా అనంతమా? మనకు ఉపనిషత్తులోనే ఏకో రుద్ర నద్వితీయాయతస్తు యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని ఉపనిషత్తే చెప్తున్నది. ఉన్నది ఒకడే రుద్రుడు, రెండవది లేదు. యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి, ఈశనీభి అని ఒక మంచి మాట అక్కడ వైదిక శబ్దం. ఇది ఈశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో దీన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఈశనీభి అంటే శాసక శక్తులతో అని అర్థం. ఈశ్వర శబ్దానికి శాసకత్వము సమర్థత అని రెండు అర్థములున్నాయి. ఈశనీభి అంటే తన సమర్థవంతమైన శాసక శక్తులతో ఏ ఇమాన్ లోకాన్ ఈశత, ఈ సమస్తములైన లోకములను ఎవడు శాసిస్తున్నాడో అతడు రుద్రుడు, అతడొక్కడే, ఆయనొక్కడే. కానీ ఆయన నుంచి ఆవిర్భవించిన అనంతములైన శక్తులతో ఈ లోకంలో ప్రతి అణువుని ఆయన శాసిస్తున్నాడు. ప్రతి అణువుని ఆయన శాసించినప్పుడు ఎన్ని రకాల రుద్రులయ్యారు? ఈ మాట రుద్రంలోనూ వస్తుంది, సహస్రాని సహస్రసో వై రుద్రాహ అది భూమ్యాం అనే మంత్రంలో చివరికి వస్తుంది వేలాది రుద్రులు అని. అక్కడ వేలాది కూడా అనంతవాచకమే. అందుకు రుద్ర నమకంలోనే అనంతత్వం చెప్పబడింది. అనంతులైన రుద్రులు అసంఖ్యాకాహ, లెక్కలేనంత మంది రుద్రులు ఉన్నారట. ఎందుకు? లెక్కలేనంతగా విస్తృతి చెందింది విశ్వం. అంత విశ్వంలో ఒక్క రుద్రుడు గణనకి అతీతమైన సంఖ్యలో విస్తరించి ఉన్నాడు. వారందరూ దీనిలో ప్రస్తావించబడుతున్నారు గనక దీనికి శతరుద్రియం అని చెప్పబడుతున్నది సుమా. అందుకు ఇప్పుడు రుద్రునికి ఈశ్వర శబ్దం వేదంలో ఎంత సహజంగా ఇవ్వబడిందో అనేది యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అన్న. అలాగే శతరుద్రియం అనే పేరు రావడానికి మరొక అర్థం మనకి స్కాంద పురాణంలో సూత సంహితలో చెప్పబడింది. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇతర పురాణాల్లో కూడాను శతరుద్రియం గురించి విశేషంగా చెప్తున్నారంటే మనం తరించడానికి ఋషి అన్ని వైపుల నుంచి బోధిస్తాడు. ఈ వైపు నుంచి తప్పించుకున్నా మరోవైపు నుంచి అయినా విని బాగుపడతామేమో అని, ఎటు నుంచైనా విని వీడు బాగుపడాలి అని చెప్పి పురాణములన్నీ కూడా శతరుద్రియ ప్రశస్తిని చెప్తున్నాయి. అందులో స్కాంద పురాణంలోని సూత సంహిత శతరుద్రియం గురించి చెప్తూ శతశాఖాగతం సాక్షాత్ శతరుద్రీయముత్తమం తస్మాత్ జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే అని చెప్తున్నారు. రుద్ర మంత్రాలని ఒక్క మారు జపించినంత మాత్రాన సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపముల నుంచి వాడు చక్కగా విడువబడతాడు సుమా. శతరుద్రియ అనే పేరుకి అది చెప్తున్న అర్థం ఏమిటంటే వేదముల్లో ఒక్కొక్క వేదానికి అనేక శాఖలున్నాయి. ఎన్ని శాఖలు అయితే మనం మిగుల్చుకున్న శాఖలు ప్రస్తుతం భారతదేశంలో 0.1% మాత్రమే. అంటే మనం ఎంత కోల్పోయామో మీరు ఆలోచించండి. ఇప్పుడు వేద పాఠశాలను ఉద్ధరిస్తాం అనే ఉద్యమంతో చాలామంది బయలుదేరుతున్నారు, కానీ సరిగ్గా వేదం అధ్యయనం చేసేవాళ్ళు చేయించేవాళ్ళు కూడా కరువైపోతున్నారు. అమెరికాలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన వేదం ఉద్ధరించాలని బుద్ధి అక్కడికి వెళ్ళలేక పుడుతుంది, వెంటనే ఇక్కడికి వస్తాడు. ఏమండి వేదాన్ని ఉద్ధరించాలి, వేద పాఠశాలకి ఎంత డొనేషన్ కావాలంటే అంత ఇస్తానండి అంటాడు. సంతోషం, మీకు ఎంతమంది పిల్లలండి అంటే 4 రండి, ఒక్క పిల్లవాడిని వేదాన్ని నేర్పడానికి పంపిస్తావా? వాళ్ళ పిల్లలు మాత్రం వేదం చదువుకోకూడదు, ఇంకెవడో చదివితే వీడు చదివిస్తాడట. ఇలాగైతే ఇంకా వేదం ఏముద్ధరింపబడుతుందండి? చదవలసిన వాళ్ళు ఎప్పుడూ మానేస్తూ ఉన్నారు. ఇంకా వేదాధ్యయనానికి కొన్ని విధులున్నాయి, నియమాలున్నాయి, అవేవి పాటించిన వాళ్ళు మేమెందుకు చదవకూడదని అరకుర మంత్రాలు చదువుకుని భ్రష్టత్వానికి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నాం మనం. అయితే ఈ అనంతమైనటువంటి వేదరాశిలో మనం మిగుల్చుకున్న శాఖలు తక్కువ. యజుర్వేదానికి మొత్తం 101 శాఖలున్నాయట. అందుకే యజుర్వేదానికి శతము, శతశాఖాగతం అని దానికి పేరు. శతశాఖలతో కూడుకున్నటువంటి యజుర్వేదంలో ఇది ఎలాంటి స్థానంలో ఉంది అంటే ఉత్తమ స్థానంలో ఉంది గనక శతరుద్రీయం అని దీనికి పేరు వచ్చింది. యజుర్వేదంలో ఉత్కృష్ట స్థానంలో ఉన్న మంత్రరాశి గనక దీనికి శతరుద్రీయం. శతశాఖాగతమైన వేదంలో ఉన్న రుద్రం కనుక శతరుద్రీయం అనే పేరు వచ్చిందని సూత సంహిత మనకు చెప్తున్నటువంటి విశేషం. ఇంకా కూర్మ పురాణంలో దీని గురించి చెప్తూ ఇమాని మే రహస్యాని నామాని శృణుచానఘా అని శివుడే స్వయంగా చెప్పాడు. ఆ రుద్రంలో చెప్పబడ్డ పేర్లన్నీ కూడా నా యొక్క రహస్య నామములు అన్నాడు. మన లలిత రహస్య నామములు అని అంటా అమ్మవారి నామాల గురించి, అలాగే శివుని యొక్క రహస్య నామములు. అందుకే రుద్రాభిషేకం చేసిన తర్వాత ఇప్పటికీ సంప్రదాయజ్ఞులు లలితా త్రిశతి ఎలా చేస్తారో రుద్ర త్రిశతి అలా చేస్తారు. ఇందులో నామములన్నీ తీసుకుంటే మీకు ప్రధాన నామాలు 360 వస్తాయి. అక్కడ 300 పై చిరుకు నామాలు ఇలా మీరు తీసుకుంటే అక్కడ త్రిశతి వచ్చింది. ఇది దీనిలో ఉన్నటువంటి మరొక రహస్యం. ఈ విధంగా రహస్యాన్ని నామాన్ని శృణుచ అనగా అని శివుడే స్వయంగా చెప్పినట్లుగా మనకు కనబడుతున్నది. ఇలాగ బహుపురాణముల్లో వివరించుతున్న దీని గురించి చెప్పి వేదమే రుద్రస్వరూపం అని వేదం మరుగుతోటి చెప్పింది. ఇమా రుద్రాయ స్థిర ధన్వనే గిరహ అని. ఇక్కడ గిరహ అంటే వాక్కులు అని అర్థం. వాక్కులు, ఈ వాక్కులు ఏమిటంటే రుద్రస్వరూపం అంటే ఇవన్నీ కలిపి. అంటే రుద్రుడు అంటే ఎవరు? శబ్దస్వరూపుడు. శబ్దస్వరూపుడు అంటే ఇన్ని శబ్దములు ఏ మూల శబ్దం నుంచి వచ్చాయో ఆ స్వరూపుడు. అంటే రుద్ర శబ్దానికి వైదిక అర్థం ఏమిటంటే ఓంకార స్వరూపుడు అని ప్రధానమైన అర్థం. ఆ ప్రణవ వేద్యమైన పరతత్వమే రుద్రుడు. ఇది ఒక విశేషం. అలాంటి ఆ పరమాత్మ గురించి వేదము చెప్పినటువంటి దివ్యనామాలు ఇలా ఉంచి దీని ప్రశస్తిని కూర్మ పురాణంలో కథలు చాలా చక్కగా చెప్పారు. వసుమనసుడు అని ఒక రాజర్షి ఉండేవాట. ఈ రాజర్షి బ్రహ్మదేవుని యొక్క వరం చేత ఆయుష్ పొందాడు. ఆయుష్ ఎందుకు పొందాడు? ఇక్కడ చూడండి విశేషం చెప్తున్నారు. బ్రహ్మవర లబ్ధ సాగ్ర సంవత్సర శతానుష్ఠ అనుష్ఠిత గాయత్రిపాసనయా. ఎందుకయ్యా ఆయుష్ పొందాడు అంటే శుభ్రంగా తినడానికి తిరగడానికి మరిన్ని భోగాలు అనుభవించడానికి ఆయుష్ మనకి. కానీ అందుకు కాదుట, ఈయన ఆయుష్ ఎందుకు పొందాడంటే నేను భగవద్ ఉపాసన చేయడానికి నాకు ఆయుష్ కావాలన్నాడంటే అది ఆయుష్ ఎందుకు అంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి. శరీరం ఎందుకు? భగవదారాధనకి. కళ్ళెందుకు? ఆయన్ని చూడడానికి. చెవులెందుకు? ఆయన్ని వినడానికి. భద్రం పశ్చేమ అక్షభిద్య చిత్రాహ. ఎందువల్ల? దేవతల్ని సుష్ఠుగా మనం ఆరాధన చేయడానికి. అందుకు ఇంద్రియములు పుష్టి కావాలి. అందుకని భోగానుభవం కోసం కాదు. ధ్యానం చేద్దామంటే కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు సహకరించడం లేదు. అందుకే కాళ్ళు కీళ్ళు ఎందుకు దృఢంగా ఉండాలంటే ఆయన కూర్చో ఆయన కోసం మఠం వేసి కూర్చోడానికి. కంఠం ఎందుకు సరిగ్గా ఉండాలంటే గొంతెత్తి ఆయన నామం కీర్తించడానికి. బుద్ధి ఎందుకు సరిగ్గా ఉండాలంటే ఏకాగ్రంగా ధ్యానించడానికి. చేతులు ఎందుకు ఉండాలి? పూజించడానికి. అందుకు జీవితం ఎందుకు ఉండాలి? మొత్తంగా ఈశ్వరారాధనకి. అందుకు బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయువుని ఆయన గాయత్రి ఉపాసనకు వినియోగించాడు. గాయత్రి అంటే ఎవరు? వేదమాత. వేదమాత అయిన గాయత్రిని ఆరాధించాడు. ఎలాగూ? ఆయన మొత్తం తన యొక్క పూర్ణ ఆయువుని దాన్ని వినియోగించట. వినియోగించితే ఆ గాయత్రి మంత్రం ద్వారా ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఎవరాయన? గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన మహాచైతన్యం భర్గహ అని చెప్పబడుతున్న మహాచైతన్యం ఆవిష్కరింపబడింది. అది ఎక్కడున్నది? సూర్యమండల మధ్యవర్తి అయి ఉన్నటువంటి పరమేశ్వర తేజస్సు. ఆ తేజస్సు కనిపించి చెప్తున్నదిట. సదా ప్రాహ మహాదేవో రాజానం ప్రీత మానస ఇమాని మే రహస్యాని నామాని శృణుచానగా. అక్కడి మాట ఇందాక చెప్పుకున్నది, ఇవి నా రహస్య నామములు కొన్ని ఉపదేశిస్తున్నాను. ఇన్నాళ్ళు గాయత్రి జపించినందుకు ఆ పరమేశ్వరుడు కనిపించి ఉపదేశిస్తున్నాడు ఆయనకి. ఇది ఏమిటవి అంటే సర్వ వేదేషు గీతాని సంసార శమనాని చ. ఇది సర్వవేదముల యందు గానము చేయబడినటువంటి నా నామములు సంసార శమనానిచ. ఇది విశేషం. జనన మరణ రూపమైనటువంటి సంసార ప్రవాహాన్ని పోగొట్టి కైవల్యాన్ని ఇవ్వగలిగేవి. దానితో నమస్కృష్వ, దానితో నన్ను నమస్కరించు. సతతం ఏభిర్నామ పదై శుచిహి, శుచి కలిగి ఉండి ఈ నామపదములతో నన్ను నమస్కరించు. ఆ నామములే అధ్యాయం శతరుద్రీయం యజుషాం సారముత్తమం. ఇవి యజుష మంత్రముల యొక్క సారము. జపస్వానన్య చేతస్కో మయ్యే ఆసక్త మానస. దీనిని అన్యచింతలు విడిచి నాయందే ఆసక్తి కలిగి ఎవరైతే జపిస్తున్నారో, జపేదాభరణాత్ రుద్రం మరణ పర్యంతం దీనినే ఎవరు జపిస్తున్నారో వారు సయాతి పరమాంగతి, వారు పరమగతిని పొందుతారు సుమా అని పరమేశ్వరుడు అన్నాళ్ల గాయత్రి ఉపాసనకి ఫలంగా ఆయన స్వయంగా శతరుద్రియాన్ని ఉపదేశించాడు. అంటే శివుడు ఉపదేశించగా తీసుకున్న మంత్రములు గనక ఈయన వద్ద అవి శక్తివంతంగా పనిచేసి కైవల్యాన్ని ఇచ్చే. ఉపనిషత్తుల్లో మరొక చోట చక్కగా ఏం చెప్తున్నారంటే, రుద్రం జపం చేయడం ఏమిటి అంటే అవిముక్తోపాసన చేయడం అన్నారు. ఇది చాలా ఏకాగ్రంగా మీరు వింటే దీని గొప్పతనం మరింత తెలుస్తుంది. మోక్షం రావాలి అంటే అవిముక్తోపాసన చేసి తీరాలండి. ఇది మీకు వైష్ణవోపనిషత్తుల్లో ఒక చోట కూడా చెప్పబడింది. అవిముక్తోపాసన యొక్క గొప్పతనాన్ని చెప్తారు. అవిముక్తోపాసన చేయనిది కైవల్యం రాదు. అవిముక్తం అంటే ఏమిటి? అవిముక్తం అని ఒక క్షేత్రానికి పేరుంది, చాలామంది గుర్తుండుంటుంది, వినడం అలవాటైన వాళ్ళకి. కాశీక్షేత్రానికి పేరు అవిముక్తము అని. అవిముక్తోపాసన వల్లనే కైవల్యం లభిస్తుంది. అందుకే కాశ్యాంత మరణాన్ముక్తి, కాశీలో శివుణ్ణి ఉపాసించిన వాడికి ముక్తి లభిస్తుంది. ఈ అవిముక్తం అనే క్షేత్రములు మొత్తం మూడు చోట్ల ఉన్నాయి. ఎక్కడ ముందు మనకు స్థూలమే కనిపిస్తుంది. మనలో ఉన్నదానికన్నా బయట ఉన్నది చెప్పడం మనకు చాలా సులభం. అందుకు ముందు స్థూలం గురించి చెప్తాం. స్థూలంగా అవిముక్తం ఉన్న చోట ఏది అంటే వారణాసి అని చెప్పబడుతున్న కాశీక్షేత్రం అవిముక్తం. దీనికి అవిముక్తం అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, విముక్తము అంటే విడిచిపెట్టేది అని అర్థం. అవిముక్తము అంటే విడిచిపెట్టకుండా ఎక్కడుంటారో దాని పేరు అవిముక్తం. ఎవరుండేది? పరమేశ్వరుడు ఏ చోటుని విడిచిపెట్టకుండా ఉంటాడో ఆ చోటు అవిముక్తం. ప్రళయకాలంలో సర్వభువనములు లయమైనప్పటికీ కూడా ఆయన ఇది నా చోటు అని పరమ ప్రేమగా దాచుకుని అక్కడే ఉంటాడట. అందుకు కాశీక్షేత్రానికి అవిముక్తమని, ఆనందకాననమని, వారణాసి అని, రుద్రగేహమని అనేక పేర్లు చెప్పబడుతూ ఉన్నాయి. అలాంటి అవిముక్తోపాసన మోక్షాన్ని ఇస్తుంది. అందుకే స్థూలంగా మనకి కాశీక్షేత్రం. ఇక ఆంతరిక క్షేత్రం. క్షేత్రములు రెండు విధములు, బాహ్యములు అభ్యంతరములు అని. అభ్యంతరములు అంటే మన లోపల. మన లోపల కాశీక్షేత్రం ఏమిటి? భూగ్రాణంబుల మధ్య సంధి కాశీక్షేత్రంబు. వరణ అసి, రెండు నదుల నడుమ ఉన్నటువంటి వారణాసి. ఆ రెండు నదులే ఇడా పింగళ, నాడుల నడుమ ఉన్నటువంటి చోటు. మధ్యలో సుషుమ్న, ఆ స్థానమే భ్రూమధ్య స్థానం, ఆజ్ఞాచక్ర స్థానం, రుద్రస్థానం. రుద్రుడు అంటే ఈశత ఈశనీభి, తన శాసక శక్తులతో దేవతల్ని శాసించేవాడు. అలాగే మొత్తం మన శరీరాన్ని శాసించే బుద్ధిశక్తులన్నీ మెదడు దగ్గర ఉంటాయి. అంతే కదా, కాలి దగ్గర ఒక ఈగ వాలితే కాలిని విదిలించాలని కాలికి హెచ్చరిక పంపించే నాడి ఉండే చోటిది. ఇలా మన శరీరంలో ప్రతి అణువుని శాసించే నాడులకు మూల కేంద్రం మెదడైతే, ఈ మెదడుకి సంబంధించే నాడీ మండలాన్ని శాసించే శక్తి ఉన్న చక్రమే ఈ చక్రం. అక్కడుంటాడు ఈ రుద్రుడు. శరీరాన్ని మొత్తాన్ని శాసించే బుద్ధిశక్తుల్ని శాసించే ప్రధాన చైతన్యం అక్కడున్నది. అందుకు భూమధ్య స్థానంలో ధ్యానం చెప్పారు. ఇది మన శరీరంలో అవిముక్త క్షేత్రం. ఇప్పుడు రెండు చెప్పే. మూడోదేది అంటే వేదములలో అవిముక్త క్షేత్రం. వేదములలో అవిముక్త క్షేత్రం ఏంటంటే రుద్రమే. అది విశేషం. అందుకు రుద్రాధ్యాయం చేసేవాడు అవిముక్తోపాసన చేసిన వాడు అవుతున్నాడు. వాడికి రుద్రాధ్యాయం చేసిన వాడికి ఈ నాడీ స్పందన జరుగుతుంది. మంత్రములు ఉచ్చరించేటప్పుడు మన నాడీ మండలాల్లో స్పందన ఏర్పడతాయి. అన్ని నాడీ మండలాలని స్పందింపజేయగలిగేటువంటి ప్రధాన శక్తి కలిగిన ఈ ఆజ్ఞాచక్రం, పేరే ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆర్డర్, అదే ఈశకత్వం అనేటువంటిది. అది రుద్రస్థానం. ఆ నాడులు స్పందించాలి అంటే రుద్రాధ్యాయం ఒక్కటే శరణ్యం. ఇప్పుడు మూడు క్షేత్రములు ఉన్నాయి. ఇందులో ఏది గొప్పది అంటే దేన్ని తక్కువగా చూసిన మహాపాపం. మూడు గొప్పదే. అందుకు కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీకి వెళ్ళి చనిపోతే మోక్షం వస్తుంది అనే మాట అటు ఉంచి ఎవరు దృష్టి భూమధ్యమును ఉండు ఉండగా శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారు అని ఒక భావం. అదేవిధంగా ఎవరు రుద్రాధ్యాయ భావన చేస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారని ఒక భావం. ఎవరు కాశీక్షేత్రంలో శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారనేది ఒక భాగం. మూడు నిజమే. కనుక వేదములలో రుద్రం ఎలాంటిది అంటే క్షేత్రములలో కాశీ ఎలాంటిదో వేదములలో రుద్రం అలాంటిది. అందుకు కాశీ విశ్వేశ్వర స్థానం, రుద్రం విశ్వేశ్వరుని స్థానం, విశ్వనాథుని స్థానం. కాశీక్షేత్రంలో సర్వదేవతలు ఉన్నారు, సర్వదేవతలకు మూలమైన పరంజ్యోతి అయిన రుద్రుడు ఉన్నాడు. అదేవిధంగా రుద్రం కూడా సర్వదేవతాత్మకమైన శివ చైతన్యం నింపుకున్నది అని చెప్పి, అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం శతరుద్రీయ జాపిత్వం అని పరమేశ్వరుడే చెప్తున్నాడు ఇక్కడ. అవిముక్త క్షేత్రము నా నామము శతరుద్రీయం, అది దివ్యమైనది సుమా, దీని ద్వారా పరమమును పొందవచ్చు అని పరమేశ్వర వచనంగా మనకి ఉపనిషత్తుల్లోనే ప్రకటింపబడుతూ ఉన్నది.
1: ఓం నమః శివాయ. You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org.
2: అష్టమూర్తులు ద్వాస జ్యోతిర్లింగాలు అయిపోయిన తర్వాత అష్టమూర్తులు అంటే ఈశ్వరుడు ఎనిమిది రూపాలు ధరించి ఉన్నాడు, ఎనిమిది లింగాకారాల్లో ఉన్నాడు అని చెప్పేసి వీటి వల్లనే ఈ చరాచర జగత్తు అంతా కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నది అని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఎవరి అష్టమూర్తులు అంటే భవుడు, సర్వుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు, వీళ్ళ మొత్తం ఎనిమిది మంది అని. అయితే ఈ ఎనిమిది మంది అష్టమూర్తులు అన్నం బాగానే ఉంది, ఎనిమిది సంఖ్య సరిపోయింది కాబట్టి అష్టమూర్తులు అని అన్నారు మీరు. మరి అసలు ఈ అష్టమూర్తుల యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనేది అనుమానం వస్తుంది ఇక్కడ. ఈ అష్టమూర్తులు అంటే ఎవరు వీళ్ళు, ఎవరు అంటే పేర్లు చెప్పమని కాదు, వాళ్ళ యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని. ఇవి పంచభూతాలున్నాయే, ఈ పంచభూతాలు ఐదు, ఇవి కాకుండా సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు అంటే యజమాని, మొత్తం ఎనిమిది మంది. ఈ ఎనిమిదే ఎనిమిది మూర్తులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. చరాచర జగత్ అంతా కూడా ఈ అష్టమూర్తుల వల్లనే ప్రవర్తిల్లుతూ ఉన్నది అని చెప్పడం జరుగుతోంది. ఇవి ఏమిటి మొట్టమొదటిలో చూడండి. సర్వుడు క్షితిమూర్తి అంటే భూతత్వాత్మకమైనటువంటి వాడు. భవుడు జలమూర్తి, జలతత్వాత్మకమైనటువంటి వాడు. రుద్రుడు అగ్నిమూర్తి, అగ్నితత్వాత్మకమైనటువంటి వాడు. ఉగ్రుడు వాయుమూర్తి, వాయుతత్వాత్మకమైన వాడు. భీముడు ఆకాశమూర్తి, ఆకాశతత్వాత్మకుడు. ఈ ఐదుగురు కూడా ఐదు తత్వాలు, ఇవే పంచభూతముల యొక్క తత్వాలు అంటే పంచభూతాలకు ప్రత్యేకంగా ఉన్నాడు ఇక్కడ, ఈ తత్వాలు కలిగి ఉన్నాడు శివుడు. ఇవి కాకుండా సోముడు అంటే ఇక్కడ మహాదేవుడు. ఈ మహాదేవుడు చంద్రుని యొక్క తత్వం కలిగి ఉన్నాడు. ఈశానుడు సూర్యుడి యొక్క తత్వం కలిగి ఉన్నాడు. అలాగే పశుపతి, పశునాం పతిహి పశుపతిహి, ఇతడు యజమాని యొక్క తత్వం కలిగి ఉన్నాడు, ఇతడే క్షేత్రజ్ఞుడు అని కూడా చెప్పబడుతూ ఉన్నాడు. ఈ ఎనిమిది మంది మూర్తులనే మనం అష్టమూర్తులు అని అంటాం. ఈ అష్టమూర్తులు అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? భారతదేశంలో ఉన్నటువంటి శివలింగాలలో ఈ అష్టమూర్తులు కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ అష్టమూర్తుల్లో ఎక్కువ మంది దక్షిణ భారతదేశంలోనే ఉన్నారు. అష్టమూర్తుల్లో ఎక్కువ మంది దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ఇందులో పంచభూతలింగాలు అని చెప్పాం కదా, పృథ్వీవ్యాపస్తేజో వాయురాకాశాలు అని. ఇందులో వాయుతత్వాత్మకుడైనటువంటి వాడు ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు కాళహస్తిలో, మిగిలినటువంటి వాళ్ళు నలుగురు అంటే పంచభూతలింగాలున్నాయే, ఇందులో నలుగురు తమిళనాడులోనే ఉన్నారు, ఒక వాయులింగాత్మకుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో కాళహస్తిలో ఉన్నాడు. ఇక మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి అని అంటే, వీళ్లలో చంద్రుడేమో బెంగాల్లో ఉన్నాడు, సూర్యుడేమో ఒరిస్సాలో ఉన్నాడు, అలాగే క్షేత్రజ్ఞుడు అని అంటాం కదా యజమాని, అతడేమో నేపాల్లో ఉన్నటువంటి పశుపతి. ఇలా 8 ప్రదేశాల్లో భారతదేశంలో ఉన్నారు. వీళ్లే అష్టమూర్తులు. ఈ అష్టమూర్తుల్లో ఒక్కొక్కళ్ళని ఇప్పుడు మనం విడివిడిగా వాళ్ళని గురించి ఒక్కసారిగా తెలుసుకుందాం. కొంచెమైనా పంచభూతాల్లోనూ మొట్టమొదటిది క్షితిలింగం, ఇదే భూలింగము అని అంటారు. ఇది కాంచీపురంలో ఉంది, తమిళనాడు స్టేట్ లో, తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం. పంచభూతాల పేరుతో ప్రసిద్ది చెందింది శివమహాలింగం ఇక్కడ ఉన్నటువంటిది. ఇక దీన్ని గనక అభిషేకించినట్లయితే ఇక్కడ సాధకుడు చాలా గొప్ప శక్తి పొందుతాడు అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కైలాసంలో సరస సల్లాపాల్లో తేలియాడుతూ ఉన్నారు. ఇందులో వాళ్ళు రకరకాలుగా వినోదిస్తూ ఉన్నారు. ఆ వినోదిస్తూ ఉన్నటువంటి సమయంలో శివుడు అక్కడి నుంచి ఉన్నప్పుడు పార్వతీదేవి వెనక వైపు నుంచి వచ్చి శివుడి యొక్క కళ్ళు కాస్త తన చేతులతో మూసేసింది. శివుడి యొక్క నేత్రములు అనంటే సూర్య చంద్ర అగ్నులు అనే విషయం మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే సూర్య చంద్ర అగ్నులకు ప్రతీక అయినటువంటి ఆ నేత్రాలను తన యొక్క చేతులతో పార్వతీదేవి మూసివేసిందో, అప్పుడు లోకాలన్నీ కకావికలమైపోయినాయి. ఆవిడ ఎక్కువసేపు ముసటి పెట్టలేదు, ఏదో సరదాగా ఆట కోసం అని చెప్పేసి శివుడి యొక్క రెండు కళ్ళు వెనకాల నుంచి వచ్చి వెనక ఆ మూడు కళ్ళు మూసేసింది. ఆవిడ ఎంతసేపు ఇప్పుడు ఆవిడ కళ్ళు మూసి ఎవరో కనుక్కోండి చూద్దామంది తన భర్త అయినటువంటి ఈశ్వరుణ్ణి. ఆయన కాస్త వెనక్కి తిరిగి నువ్వా పార్వతి అన్నాడు. ఇదంతా కలిపి ఎక్కువ సమయం ఏం పట్టలేదు, కేవలం 6 నిమిషం, 30 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు. కానీ ఇది దేవమానం. దేవతలకి 30 సెకండ్లు అని అంటే, 1/6 నిమిషము అని అంటే, మానవులకి కొన్ని యుగాల పాటు కాలం గడిచిపోయింది. అంటే భూలోకంలో కొన్ని యుగాల పాటు సూర్యుడు చంద్రుడు అగ్ని వీళ్ల యొక్క కాంతులు ఏవి ప్రసరిల్లలేదు. ఈ కారణం చేత లోకాలన్నీ కకావికలమైపోయినాయి. ఈ విషయం తెలిసింది ఈశ్వరుడికి. చాలా కోపించాడు. పార్వతీ, నువ్వు చేసినటువంటి పని వల్ల భూలోకంలో కొన్ని యుగాల పాటు సూర్య చంద్రాగ్నుల యొక్క కాంతులు ప్రసరించటం అనేది మానివేసింది. ఇది చాలా దారుణమైనటువంటి పని చేశావు నువ్వు అని చెప్పి కోపగించినటువంటి వాడై ఆ పార్వతీదేవికి శాపం పెడదాము అని చెప్పేసి ఉద్యుక్తుడయ్యాడు. ఆ సమయంలో పార్వతీదేవి క్షమించమని ఆయన్ని ప్రార్థించగా, సరే నువ్వు వెళ్లి భూలోకంలో తపస్సు చేస్తూ దక్షిణ భారతంలో చాలా కాలం తపస్సు చేయవలసింది, అప్పుడు నీ పాపం కాస్త కూడా ప్రక్షాళనం అవుతుంది అని చెప్పేసి అన్నాడు. శివుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆవిడ తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గాను భూలోకానికి వచ్చింది. అక్కడ భూలోకంలో ఈ కాంచీపురానికి చేరింది. అంటే కంపా నది తీరంలో ఒక చిన్న మామిడి చెట్టు ఉన్నది. ఆ మామిడి చెట్టు దగ్గర ఆ కాంచీపురంలో విభూతి రాసుకుని ఒక చిన్న తపోవనం నిర్మించుకుని ఆ తపోవనంలో ఇసకలింగాన్ని ఒకదాన్ని నిర్మించి ఆ ఇసకలింగం దగ్గర కూర్చుని ఆ లింగాన్ని పరిపరి విధాలా ధ్యానం చేస్తూ పరమేశ్వర ఆరాధన చేస్తూ కాలం విడబుచ్చుతూ ఉన్నది. ఈ రకంగా పార్వతీదేవి కఠోరమైనటువంటి నియమాలు అవలంబించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది. ఈ తపస్సుకు ఈశ్వరుడు బహుప్రసన్నుడై ఆవిడ్ని పరీక్షిద్దాము అని చెప్పి భూలోకంలోకి వచ్చాడు. ఆ సమయంలో కంపా నదికి వరదలొచ్చాయి. ఆ వరద నీరు పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశానికి కూడా చేరింది. ఆవిడ చుట్టుపక్కలంతా కూడా వరద నీరు చేరింది. వరద ఉధృతంగా ఇంకా ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నది. నీరు దరిదాపులకు వచ్చేస్తూ ఉన్నది. పార్వతీదేవి కూర్చొని ఉన్నది, తపస్సు చేస్తూ ఉంది. ఎదురుకుండా ఈ సైకత లింగం, ఆవిడ ఇసుకతో తయారు చేసినటువంటి లింగం ఉన్నది. ఆ లింగాన్ని ధ్యానిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆవిడ కళ్ళు తెరిచి చూసింది. ఈ నీళ్లన్నీ కూడా వచ్చి, వరద నీరంతా కూడా వచ్చి, తాను తయారు చేసినటువంటి తన ఆరాధ్యదైవమైనటువంటి ఆ ఈశ్వరుడు, ఆ శివలింగం ఎక్కడా నీళ్లలో కొట్టుకుపోతుందో అని చెప్పేసి ఆవిడ భయపడుతూ ఉన్నది. అంతే మనుక్షణంలో ఆ లింగానికి కొట్టుకుపోకుండా ఉండేటందుకు అని చెప్పేసి ముందుకు వంగి ఆ లింగాన్ని కౌగలించుకుని అది ఎక్కడికి వెళ్లకుండా బహు జాగ్రత్తగా తన శరీరంతోనూ చేతులతోనూ ఆ లింగాన్ని అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నది. ఆ నీరు అలా అలా అలా అలా దరిదాపులకు వచ్చేస్తోంది. ఆవిడ కళ్ళు మూసుకుని హరహర మహాదేవ మహాదేవ శంభో పాహిమాం పాహిమాం అంటూ కేకలు పెడుతూ ఉన్నది. ఆ శరీరాన్ని తన ఆ లింగాన్ని తన శరీరంతో కప్పివేసింది. చూశాడు ఈశ్వరుడు పార్వతి యొక్క భక్తికి కడుమెచ్చి ఆవిడికి ప్రత్యక్షమై, ఓ పార్వతీదేవి, నీ యొక్క పాపం కాస్త ప్రక్షాళనమైపోయింది. నువ్వు చేసినటువంటి పాపానికి నీకు సరియైనటువంటి ప్రాయశ్చిత్తం జరిగింది అని చెప్పి ఆవిడని కరుణించాడు. ఆ సమయంలో దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా నమస్కారం చేశారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు, దేవతలారా, మీరందరూ కూడా పార్వతీదేవి ఈవిడ చేతులతో తయారు చేసినటువంటి ఈ శివలింగాన్ని అర్చించండి. ఇది క్షితిలింగము అంటే భూతత్వాత్మకమైనటువంటి లింగంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ లింగాన్ని అర్చించినటువంటి వాళ్ళకి సమస్తమైనటువంటి పాపాలు కూడా హరించిపోతాయి, వాళ్ల యొక్క కోరికలను తీరతాయి అని చెప్పి పార్వతి వైపు తిరిగి, ఓ పార్వతీదేవి, నువ్వు ఇక్కడి నుంచి అరుణాచలానికి వెళ్లి అక్కడ తపస్సు చెయ్యి, నేను తేజోలింగం రూపంలో నీ దరి చేరతాను అని చెప్పాడు. ఈ రకంగా కాంచీపురంలో భూతత్వాత్మకమైనటువంటి లింగం వెలిసింది. తేజోలింగము ఇది తమిళనాడులో అరుణాచలం దగ్గర ఉన్నది, అరుణాచల క్షేత్రంలో ఉన్నది. సరే, శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారం పార్వతీదేవి కాంచీపురం నుంచి అరుణాచలానికి వెళ్లి అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది. అలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ చేస్తున్నటువంటి ఆ దీర్ఘకాలిక తపస్సుకు ఫలితంగా అరుణాచల శిఖాగ్నుల నుంచి అగ్ని శిఖ ఒకటి ప్రాదుర్భవించి తేజోలింగ రూపమై వెలిసింది. దీన్ని అక్కడ అరుణాచలేశ్వరుడు అని అంటారు. ఇది తేజోలింగము. జలలింగము, ఈ జలలింగము అనేది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. ఈ శ్రీరంగానికి 1 మైలు దూరంలో ఉంటుంది. జంబుకేశ్వరము అనేటటువంటి ప్రదేశంలో ఉన్నది ఈ జలలింగము అనేది. ఇక్కడ ఈ శివలింగము జల ప్రవాహమయ్యేది ప్రవహిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. పురాణాల్లో ఈ విషయమే చెప్పబడింది. ఇక్కడ ఆకారము అనేది 5 ప్రాకారాల్లో ఉంటుంది. ఆ ఆలయ మందిరం 5 ప్రాకారాలుగా ఉంటుంది. 3వ ప్రాకారంలో కోనేరు ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ కోనేట్లో స్నానం చేస్తారు. అయితే ఇక్కడ జంబు వృక్షం అంటే అల్లో నేరేడు పండుండమే అదనమాట. ఆ జంబు వృక్షం ఉంటుంది. అయితే ఇక్కడ ఆ వృక్షం వల్లనే ఇక్కడ దీనికి అందరికీ కూడా ఆ జంబుకేశ్వరము అని చెప్పి పేరు వచ్చింది అని కూడా అంటారు. ఈ క్షేత్రము అనేది చిదంబరం నుంచి పశ్చిమం వైపు ఈ రోడ్డు వెళ్లేటటువంటి లైన్లో తిరుచునాపల్లి కొంచెం దూరంలో అక్కడ ఉన్నది. ఈ జంబుకేశ్వరము అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం. ఇక్కడ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని, ఆ లింగాన్ని గనక మనం దర్శించినంత మాత్రం చేతనే మన పాపాలు అన్ని కూడా హరించిపోతాయి అని చెప్పబడుతూ ఉన్నది. ఆ తరువాతది వాయులింగము. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఒక్కటే పంచభూతలింగాల్లోనూ వాయులింగం ఒక్కటే బయట ఉన్నది. మిగిలిన నాలుగు కూడా మద్రాసు రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇది శ్రీకాళహస్తిలో ఉంది. అంటే తిరుపతి క్షేత్రానికి అతి దగ్గరలో సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాళహస్తి. చిత్తూరు జిల్లాలో ఉంది. స్వర్ణముఖి నదీ తీరంలో ఉంటుంది కాళహస్తి. దీని గురించి మనం కాళహస్తీశ్వర మహాత్మ్యము అని చెప్పేసి అందులో మనం ఈ కాళహస్తిని గురించి అంతా కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడే భక్త కన్నప్ప ఉంటాడు. అయితే ఇక్కడ ఒక విశేషం మాత్రం ఉన్నది. కాళహస్తిలో మరణించినటువంటి వాళ్ళకి సరాసరి కైలాసానికే పోతారు, తప్పించి వాళ్ళకి ఏ రకమైనటువంటి నరక బాధలు రావు అని చెప్పేసి చెప్తూ ఉన్నాయి పురాణాలు. అందుచేత అంత్యకాలం సమీపించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ శివభక్తులు కాళహస్తి చేరి అక్కడ వాళ్ల యొక్క తుది శ్వాసను విడవాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలాగే అనేక మంది ఈ కాళహస్తీశ్వరుని దర్శించడానికి వచ్చి వాళ్లతో పాటుగా తమ యొక్క దేవతార్చనను కూడా తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి శివలింగానికి స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి ఆ నదీ జలంతో అర్చనలు చేస్తూ ఉంటారు. ఇలా గనక అర్చన చేసినట్లయితే సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపాన్ని గంగా జలంతో అర్చించినట్లేను అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంటుంది. కాశీకి ఎంతైతే ప్రాముఖ్యత ఉన్నదో ఈ కాళహస్తికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఆకాశలింగము ఇది తమిళనాడులోనే ఉంది. మళ్ళీ ఈ తమిళనాడులో సముద్రానికి 3 మైళ్ళ దూరంలో చిదంబరం దగ్గర సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి 3 మైళ్ళ దూరంలో కావేరీ నదీ తీరంలో ఉన్నది ఈ యొక్క ఈ చిదంబర క్షేత్రం. అయితే అక్కడ విశేషం ఏమిటి అంటే ఆ మందిరంలో ఉన్నటువంటి మూల విరాట్, అది ఎక్కడా కూడా మన కంటికి కనిపించదు, మనకి ఏమీ కనపడదు అక్కడ. ఆకాశము అనేది శబ్దతత్వాత్మకమైన ఉంటుంది. ఆకాశం యొక్క గుణం ఏమిటి అంటే శబ్దం. కాబట్టి మహనీయులకి మహాభక్తులకి అందరికీ కూడా శబ్దం రూపంలో ఆ పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పేది అంటారు అక్కడ. అంతేగాని మన కంటికేం కనపడదు, మన కళ్ళతో చూస్తే మనకుండేది ఏమీ ఉండదు అక్కడ. అయితే యువతల ఇంకో మందిరం ఉంటుంది. ఆ మందిరంలో నటరాజేశ్వరుడి రూపంలో అక్కడ ఆ పరమేశ్వర స్వరూపం మాత్రం మనకి సాక్షాత్కరిస్తుంది. అంతేగాని మూల విరాట్ మాత్రం మనకేం కనపడదు. అక్కడ తీస్తే అంతా శూన్యమైనటువంటి ప్రదేశమే ఉంటుంది. అందుకే దీన్ని ఇక్కడ చిదంబర రహస్యము అని కూడా అంటారు. తెర తీస్తే అక్కడ ఏమీ ఉండదు, అంతా ఆకాశమే. అంటే శూన్యం ఉంటుందన్నమాట, అదే పరమేశ్వర స్వరూపము అని చెప్పేసి నమ్ముతారు. సూర్యలింగం ఇది ఒరిస్సా రాష్ట్రంలో కోణార్క దగ్గరలో ఉంది. పూరి జగన్నాథం, ఆ జగన్నాథ క్షేత్రానికి దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో కోణార్కం ఉన్నది. ఆ కోణార్కలో ఉన్నది ఇక్కడ ఇప్పుడు మనం చెప్పబోయేవండి ఈ సూర్యలింగం. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇక్కడ ఏమీ కనపడదు. అసలు ఏ రకమైనటువంటి ఆరాధ్యమూర్తి కూడా కనపడదు, అది ఇక్కడ ఉండేది. అయితే ఈ కోణార్కలో పూర్వకాలంలో ఇక్కడ ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కుమారుడైనటువంటి సాంబమూర్తి కుష్ఠవ్యాధి వచ్చింది అని పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతో అతడు ఈ కోణార్కికి విచ్చేసి నియమనిష్టలతో ఆ ఆదిత్యుణ్ణి ఆరాధించాడు అని, అప్పుడు అతడి యొక్క వ్యాధి అంతా కూడా పూర్తిగా నయమైపోయింది అని చెప్తారు. ఆ సాంబమూర్తి ఈ కోణార్కలో సూర్యుణ్ణి ఆ సూర్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పి కూడా అంటారు. ఇక్కడికి వెళ్లినటువంటి భక్తులు కోణార్కలో ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఈ భక్తులందరూ కూడా సముద్రంలో స్నానం చేసి ఆ సూర్యభగవాను యథావిధిగా ఆరాధించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే శివుడికి సూర్యుడికి ఏ రకమైనటువంటి భేదం కూడా లేదు. సూర్యమండలము అనేది ఒక లింగాకృతిలో ఉండటం చేత అదే సూర్యలింగము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ అంతేగాని ప్రత్యేకంగా శివలింగము అనేది ఏం కనిపించదు మనకి. చంద్రలింగము ఇది బెంగాల్లో ఉన్నది. భారతదేశంలో ఈ చంద్రలింగాలు అనేవి రెండు చోట్ల ఉన్నాయి మనకి. మొట్టమొదటి జ్యోతిర్లింగాల్లో చెప్పుకునేటువంటి ప్రభాస్ తీర్థంలో ఉన్న సోమనాథుడు, ఆయన కూడా చంద్రలింగమే. ఇది రెండవ చంద్రలింగం. ఇది బెంగాల్లో చెటగ్రావ్ గ్రామం దగ్గర 34 కిలోమీటర్ల దూరం కనుక పోయినట్టయితే అక్కడ ఉన్నది ఈ చంద్రలింగం. చందనాథ మందిరము అని చెప్పేసి ఉంటుంది. అక్కడ వెలిసినటువంటి ఈ సీతాకుండము అనేటటువంటి పేరుతో ఇదంతా కూడా ప్రసిద్ది చెందినటువంటి పురం ఇది. ఈ ప్రదేశం అంతా కూడా ఇక్కడ ఈ స్వామివారిని గనక సేవించినట్లయితే సాధకుల యొక్క పాపాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి అని, ఓ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరతాయి అని, అన్ని బాధలు తొలగిపోతాయి అని చెప్పి మనకి ఆ స్థల పురాణం చెబుతూ ఉన్నది. అష్టమూర్తులలో ఆఖరిది పురుషలింగము. ఇదే క్షేత్రజ్ఞలింగము లేదా యజమాన లింగము అని అంటారు. ఇది నేపాల్లో ఉన్నది. ప్రపంచంలో హిందూ దేశము కేవలము హైందవ ధర్మంతో నడుస్తూ ఉన్నటువంటి దేశము అని చెప్పబడేది ఒక నేపాల్ ఒకటే. ఆ నేపాల్లో ఉన్నది ఈ పశుపతినాథ దేవాలయం. ఈ పశుపతినాథ దేవాలయంలో ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఈ శివలింగం అనేది మామూలుగా బాణాకృతిగా లింగాకృతిగా కాకుండా అలా ఉండదు. ఇది ఇక్కడ విగ్రహం కడి ప్రదేశం వరకే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మందిరం అనేది చైనా జపాన్ దేశాల యొక్క సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ మనకు కట్టబడి ఉన్నది. అయితే ఇది నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండూలో బాగమతి నదీ తీరాన భార్యాఘాట్ ఆ సమీపంలో అక్కడ ఉన్నది. ఇదంతా కూడా మూర్తి స్వర్ణ నిర్మితమై పంచముఖాత్మకమై నేత్రపర్వంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మందిరంలోకి అర్చకులకి తప్ప సాక్షాత్తు నేపాల్ రాజు కూడా ఈ మందిరంలో ప్రవేశించేందుకు అర్హత లేదు. మిగిలినటువంటి శివాలయాల్లో సామాన్యంగా మనం ఆలయం లోపలికి వెళ్లిపోయి ఇక్కడ కొంతమంది అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కానీ అటువంటివి ఏవి కూడా ఇక్కడ ఈ నేపాల్ పశుపతినాథ దేవాలయంలో మాత్రం జరగవు. ఒక అర్చకులు మాత్రమే లోపలికి వెళ్తారు, మిగిలిన వాళ్ళందరూ కూడా బయట నుంచుంటారు. అటువంటిది ఇక్కడ ఇవాళ రోజున మనం నేపాల్ వెళ్లాలి అంటే, ఇది మనకి పొరుగు దేశం కాబట్టి మనం అక్కడికి వెళ్లవలసినటువంటి ఆంక్షలన్నీ కూడా పూర్తి చేసుకుని మాత్రమే నేపాల్ వెళ్లాలి అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ రకంగా ఈశ్వరుడు భారతదేశంలో జ్యోతిర్లింగాల రూపంలోనే కాకుండా అష్టమూర్తుల రూపంలో కూడా ఈ దేశమంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ దేశంలో వివిధ రకాలైనటువంటి ఆకారాలతో వివిధ ప్రదేశాలలో భక్తుల యొక్క పూజలు అందుకుంటూ వారి యొక్క కోరికలు అన్ని తీరుస్తూ ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అతడే బోళా శంకరుడు.
3: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
4: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajur Vedam, Madhyandina Shaka, Adhyayam 11.

యజ్ఞం మీమిక్షతం ఉపయామ గృహీతోస్యశ్విభ్యాన్వైషతేయో నిర్మాధ్వీభ్యాన్త్వా తం ప్రత్నథా ఆపూర్వథా ఆవిశ్వథేమథా అజ్యేష్ఠథా ఆతింబర్హిషదగ్స్వర్విదం ప్రతేచీనం వృజన్ దోహసేధునీమాశుంజయన్ తమనుయాసువర్ధాసే ఉపయామ గృహీతోసి షండా ఆయత్వా ఏష తేయో నిర్వీరతాం పాహ్యపామృష్ట షండో దేవాస్త్వా శుక్రపాః ప్రణాయంత్వనా ధృష్టాసే సువీరో వీరాన్ ప్రాజనయన్ పరీహ్యభిరాజస్పోషేణ యజమానం సంజగ్మానో దివా పృథివ్యా శుక్రశుక్రశోచిషా నిరస్తశ్శండశుక్రస్యాధిష్ఠానమసి అచ్ఛిన్నస్యతే దేవసోమసువీర్యస్య రాజస్పోషస్య దదితారస్యామ సా ప్రాథమా సగ్గస్కృతిర్విశ్వవా ఆరాస ప్రాథమో వరుణో మిత్రో అగ్నిః సప్రాథమో బృహస్పతిశ్చికిత్వాగ్స్తస్మా ఇంద్రాయసుతమాజూహోతస్వాహా తృంపంతు హోత్రామధోర్యత్స్విష్టం యత్సుభృతం యత్స్వాహా అయం వేనశ్చోదయతృష్ణీ గర్భా జ్యోతిర్జరాయురజాసో విమానే ఇమమపాగ్ఞే సంగమే సూర్యస్య శిశున్న విప్రా మతిభిరిహంతి ఉపయామ గృహీతోసి మర్కాయత్వా మనో నయేషు హవానేషు తిగ్మం విపశ్యచ్ఛ

మంచి కోపిసా సంజద్మానౌ శివా పృథివ్యాయో సంధత్తం సన్నే జిన్వదం కానకుం సంధత్తం సందే జిన్వదం అపానకుం సంధత్తం సందే జిన్వదం జానకుం సంధత్తం సందే జిన్వదం చక్షుః సంధత్తం సందే జిన్వదం శ్రోత్రకుం సంధత్తం సందే జిన్వదం మనః సంధత్తం సందే జిన్వదం వాకకుం సంధత్తం తాం మే జిన్వదం ఆయుత్సాయుర్ మే ధత్తం ఆయుర్యజ్ఞాయ ధత్తం ఆయుర్యజ్ఞపదకే ధత్తం ప్రాణస్థ ప్రాణం మే ధత్తం ప్రాణం యజ్ఞాయ ధత్తం ప్రాణం యజ్ఞపదకే ధత్తం చక్షుస్థశ్చక్షుర్మే ధత్తం చక్షుర్యజ్ఞాయ ధత్తం చక్షుర్యజ్ఞపదకే ధత్తం శ్రోత్రజ్ఞ శ్రోత్రం మే ధత్తం శ్రోత్రం యజ్ఞాయ ధత్తం.

నిరస్తాన్ధ నిరస్తమర్థ అవరత్తౌషంధామర్తౌమున శుక్రమిదసి మన్సిరస్తమిదసి సప్రథమస్కంకర విశ్వకర్మా సప్రథమో మిత్రవర్ణో అగ్ని సప్రథమో గృహ

నక్షత్రం యత్కృత్తికా వాయామేవైనం దేవతాయా బాధాయ బ్రహ్మవర్చసే భవతి ముఖం వారేతన్నక్షత్రాణాం యత్కృత్తికా యత్కృత్తికా స్వగ్నివాధత్తే ముఖ్యదేవ భవతి అథో ఖలు అగ్నినక్షత్రమిత్యపచారించి గృహాన్ హతాహుతో భవతి ప్రజాపతేరో హిన్యామగ్నివత్.

ేదానగామానే ప్రజాస్వరి కపూర్వయోధ్యమాధీత హర్యం నో వాసన్నక్షత్ర

ఏషామే చిత్రానామేది సేతు వర్గం లోకమాప్రారోహణ్య హేవాగేయంత సపూర్ణాపయోభవన్ బావుడపతాం సౌదివ్యౌ శ్వానాభవతాం యోభ్రాతృవ్యవాన్ స్యాత్ స చిత్రాయ

వసంతో వేద్రానస్కర్తో స్వేన మృతాయ బ్రహ్మవచ్చసే భవతి ముఖం బాహేసూనాగ్నిమాధత్తే ముఖ్య ఏ భవతి అథో యోగిమంతమేనం ప్ర

ఖల్గుణేతం వత్సరస్చాధ్యమాధాయ పాపీయాన్భవతే ఉత్తరయోధాపేత ఏషావే ప్రథమాహాత్యుత్తం వత్సరస్యుత్తరే ఖల్గుణే బృహదేపదం వత్సరస్యాధ్యమాధాయ పవీయాన్భవతే అసో ఖలు యదైరైనముపనమేత్ అసాదీత శైవాస్యర్థి ఉద్ధంతి తదేవాస్యామేభ్యం తదపహంతి.

ఊషామదధారయ్యమాధేరస్యామదధారయ్యమాధేరస్యామదధారరశ్చంద్రమతి కృష్ణం ఊషాన్నిపన్నోధ్యాయేవాసభ్యోరేహయజ్ఞేర్యమాధత్ ఆకోరూపం కృత్వా సపృథివీం ప్రావిశత్ సపోతే కుర్వాణ పృథివీమను సమచరత్ సదాకుకరేకమభవత్ యదాకుకరేకగుంధం భారోభవతి యదేవాశ్రవత్రన్యక్తం సదేవావలుంధే ఓర్జం వాగేతకం రసం పృథివ్యా ఉపదేకా ఉద్దిహంతి యద్వర్ణేకం యద్వర్ణేకమపాసం భారోభవతి ఓర్జమేవ రసం పృథివ్యా.

సాక్షీయతరోసంభారోహరది హాస్త్రేరన్నం క్షీయతే హాపోవా ఇదమగ్రేసమాధేయత తేన ప్రజాపతిరశ్రామ్యతే అథ విదర్గ్యాది స్వపశ్యత్పుష్కరపన్నం తిష్టతే సోమన్యత హస్తివైతరే చస్తున్నిగమతిష్టతీతి అవరాహోరూపం దృత్వోపన్యమజ్జతే సపృషేమక్షోతమజ్జతే సత్పుష్కరపర్ణే ప్రసయతే శిర ప్రసయతే సత్పుష విజయ పృథివి.

తచ్చర్తరాణాగం సర్తరత్రం చద్వరాహవిహితం సంపాదన భవతి అస్యామేవాసం వక్కారమగ్నిమాధత్తే సర్వ

ఇచ్చయచ్చతి అర్జర్ధేభ్యోనాయత అశ్వరూపం కృత్వాశ్వత్థయతం వత్తరమతిష్టతే సరస్వత్వస్యార్థత్వం యదాశ్వత్థత్వం భారో భాతి యదేవాసురత్వన్యత్వం సదేవావరుంధే దేవాబాహోద్యం జపజంత సర్వం పరగుణతిష్టతే.

తస్య వర్ణమచ్చిద్ధ్యత తత్సన్మోదే తత్పన్నశ్చన్నస్వన్ యస్య వర్ణమయత్సంభారో భవతి సోమశీతమేవారుంధే దేవాలే బ్రహ్మన్నవదంత తత్పన్న ఉపాసనోదే విశ్వమాదే నామ యత్పన్నవయత్సంభారో భవతి బ్రహ్మాచదమేవారుంధే ప్రజాపతిరగ్నిమసృజత స్వాభిజయత్రమాగక్ష్యతీతి కర్మ సంజాతమరి తచ్చమ్యేషమిత్వం యచ్చమేమయత్సంభారో భవతి సాంద్రాప్రవాహాయ అగ్నేయకృష్టస్య గతః ప్రసంగసంభాత్ యజ్ఞైకం

హరిదం జైవాపరమిదం చావరుంధే అనుకం వైభాషావనది అనుకమ్మధ్యాయతి కక్షుర్వై సత్యం అద్రా హృదమి సత్సత్యం చక్షుర్

ప్రజోదే అసురా అగ్నిమాచరీ కదగచ్చే సహాహమీజనగ్రాచారుగమత్యం హతాన్వాహాజనం మాబ్రణీత్ ప్రదేశ్రీరగా భద్రా భూత్తా పరా భవిష్యంతీతి

సైతేవచనమగ్రాసమాధకాగమత్యం అతామనీయం సాభ్యమే ప్రాచ్యేనా విశ్వేరకారే భర్గా భూత్వా సుభర్గం లోకమే.

సాధుపర్జన్వమేతి ప్రజాం పునరిందతే సాగ్రవేది నామనం అనంతవాక్యమాధ్యామి యథాక్రజయపదుగర్మిధనైర్జనిష్యతేకే అభిగర్గంలోకం జేష్యతీతి దారిపచ్చమగ్రా దారిక

సహస్రం ఇదస్వం పురస్కాన్వైరేవైన అసో నానా దేవ్యా దేవైన కృతే.

ఆదిత్యాదీరుంధన బ్రహ్మవాదినా వదంతి సనభోగాజస్ ఆజ్ఞైరో అష్టాకపాలో జ్ఞాధేరీ సత్యం జరుగవే.

అస్మే లోకముచ్చుకం షజ ప్రజననాయ తమ ప్రజలాపశుభిరే అథో యజ్ఞైవైషాభిక్రాంతి అథ శర్కం ప్రవర్తయతి మనుష్యరభేణ

సంవత్సరా సంవత్సర ఏ ప్రతిష్టతి కామోర్ధ్వం అవయమిశ్చావరుభ్యై ధర్మశిరక్తమయమగ్నే హంశయ పశుభే షద్విస్తోకాయతనయాక్ష పాదప్రాణస్తమగ్నే హంశయ పశుభే సుతంతోకాయతనయాయ పిగుంపజ

ఎత్రుక్రశుక్రం వచ్చ శుక్రాణో శుక్రం జ్యోతిరజస్రం చేదిధే అగ్నిభే బ్రహ్మణ ఆనశే ద్యానశే సర్వమాజు ద్యానశే చేతే అగ్ని

ఆనం ధర్మస్య వైదికాది భవత్యమాదధాతి పాక ప్రాణయిత్యన్నాహాద్యవదనం హర్కశ్చక్షురిత్యాహమనీయం శరణైవైనాహం యావత్రయతి తథా రథోదనం వేదమానం అనంతరమధికారి వేదాది భవత్యాధీయమానే సాసంతో వాయం లోక సత్యం నైవేదం లోకే

సమిదంతోగాయతనయాయుతం పశేత్యాహన్నదేవాస్మైరేశ్వరయతి ప్రాజేమ పరిదం పేరు విద్వానిత్యాహ విభక్తి

ప్రత్యయనస్థాయ కరణేశ్వరైష్యేషందరప్రత్యయనస్థాయ కరుణ సంవత్సరంగోపాలేవేతో హితం వర్ధలే శబ్దేన గుండం వర్ధలేనో ఫలమే అమిత పురాధ్యా హేదరే.

్రహ్మత్సరేణ్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద

సంవాదం సర్వం కాంతేకమాన్ సృణోతి అసర్వృంపాలేన ప్రణోతి తయ్య ప్రజామే గోపాలేత్యా ప్రజాయ ప్రణోతి ఖర్జస్ పశో

0: श्रीगुरुभ्यो नमः। हरि ओम् ओम् सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम् शांति शांति शांतिः। विल डू दि चैंटिंग फॉर सेकंड पाद। तपस्वाध्याय ईश्वर प्रणिधानानि क्रिया योगः समाधि भावनार्थ क्लेश तनुकरणार्थश्च अविद्या अस्मिता राग द्वेष अभिनिवेशाः पञ्च क्लेशाः अविद्या क्षेत्रमुत्रेषाम् प्रसुप्त तनुविच्छिन्न उदाराणाम् सहि तदा प्रसुप्त तनु विच्छिन्नो भवति। विषये यो लब्ध वृत्तिः स उदारः। सो हि आफ्टर एक्सप्लेनिंग दि प्रसुप्त तनु विच्छिन्न हि साक् explaining the udara vishaye yo labdha vruddhi on the object of the sense organ, whatever the object of the sense organ, in that whatever the thought function happens, that is called as udara. Sarva eva ete klesha vishayatvat na tikramanti. So all these are klesha vishaya. They don't cross the boundary border or the limit. They are all troubles, different kinds of troubles, but they are still troubles. Kaha tarhi vichinnaha prasutta tanu udaro va klesha iti uchyate. Satyameva etat kintu vishishtanam eva etesham vichinnaditvam yatha eva pratipaksha bhavanatah nivrtah tathaiva svyanjakanjanena abhivyakta iti sarva eva ami klesha avidyadi avidya bhedah. Kasmat sarveshu avidya eva abhiplavate yad avidyaya vastu akaryate tad eva anusherate kleshaha viparyasa pratyaya kala upalabhyante kshiyamanam cha avidyam anukshiyanta iti. Kaha tarhi vichinnaha prasupta tanu udaro va klesha iti. Then what are these kind of kleshas? Then what is the use of? You are right. Satyameva etat. What you say is right. Kintu vishishtanam eva etesham vichinnaditvam yatha eva. But here vishishtadinam, these kleshas, all these kleshas vichinna etc., they are endowed with this property of avidya, this klesha etc. So all the avidya, aspita, raga, dvesha, abhinivesha, all the five kleshas have these four stages. So yatha eva prakshitta bhavanatah nivrtah, when they are beyond the prakshitta bhava, then nivrtah tatha eva svyanjaka anjanena abhivyakta iti sarva evi ami klesha avidya. And when that is removed, then though we have gained the aviveka khyati, these are removed. It's like the gooseberry in your hand. These are removed. Ami kleshaha sarva eva ami kleshaha. All these kleshas are avidyadi bheda only. The difference in avidya. They are avidya in different categories, different states. Kasmat, why do you say this? Because sarveshu avidya eva abhiplavate. In all these, avidya is the one thing which is common, it's commonly existing in all these planes, all these states. Yedu avidya, how do you say this? Yedu avidyaya vastu akaryate tadeva anusherate kleshaha. Whatever vastu akaryate means atadrupena karyate. Whatever the vastu object presents itself in front of us as though it exists because of the avidya, that avidya karyate tadeva anusherate klesha. Only in that the klesha exists. Tadeva anusherate means it expects with the avidya, it exists in that object. Viparyasa pratyekale upalabhyante. And when you have the viparyasa, the confusion, the wrong knowledge, during that time upalabhyante, these are gained. This avidya is gained, meaning this wrong knowledge is gained. Kshiyamanam cha avidya. And when this wrong knowledge is destroyed, anukshiyante, when avidya is destroyed, this wrong knowledge, these wrong conclusions are also destroyed. When the avidya exists, the viparyasa exists. when the wrong knowledge exists, when the avidya does not exist, the viparyaya, wrong conclusion does not exist. So, avidya is the base for all these kind of states. That is also proven here. Tatra, avidya surupam uchyate. Now, what is this avidya? See, previously you were making me afraid of this yoga by saying klesha, klesha, klesha. Now, from the beginning again, you are talking about this avidya. Avidya is the problem, avidya is the problem, avidya is the problem. Now, you have not been explaining avidya. What is this avidya? So that he explains this avidya. This avidya can be understood in Vedanta also in the same form. There is no problem. What is that? Anitya Ashuchi Dukha Anatmasu. Anitya Ashuchi Dukha Anatmasu. Nitya Suchi Sukhatma Khyatihi Avidya. Anitya Ashuchi Dukha Atmasu Nitya Shuchi Sukhatma Khyatihi Avidya. Anitya Ashuchi. See, I am breaking it in each states. So there are four words here. This is a samasa, I should not break really, but I am breaking it for convenience sake. Anitya Ashuchi Dukhanatmasu Nitya Ashuchi Sukhatma Khyati Avidya. That is the sutra. But Anitya Ashuchi Dukha Anatmasu Anatmasu Nitya Shuchi Sukhatma Khyatihi Avidya. Okay, what is avidya? Avidya is explained in such a simple, beautiful term. Understand this. Anitya Ashuchi Dukha Anatmasu. Four padas in the first samasa. And Nitya Shuchi Sukha Atma Khyati. Four padas in the second samasa. That is what is avidya. Yatha sankhya manudesha samanam is the sutra. Adesha will be according to the sankhya. First, whatever is explained in the first will be, whatever is said first will be changed with the first in the what answer also. So like that, here anitya, asuchi, dukkha, anatmasu, in the objects of the world which are anitya, impermanent, asuchi, impure, dukkha, troubles, pain, sorrow, anatmasu, and which is not atma, anatma. In all this, nitya, shuchi, nitya is eternal, shuchi is pure, sukha is bliss, anatma is self. In the non-self, self. Khyati, this is the idea, this knowledge. Khyati means knowledge. This knowledge is avidya. In the object which is anitya, you have the knowledge that it is nitya. In the object which is ashuchi, you have the object which is shuchi. In the object which are dukkha, you have the knowledge it is sukha. In the object which is anatma, you have the knowledge that it is atma. This is the trouble. This is called avidya. This knowledge is called, this wrong knowledge is called avidya. Anitya karye nitya khyatihi. Tad yatha dhruvo prithvi dhruvasa chandra taraka dyoh amrita divokasah iti. Anitya karye. Anitya. Anitya means karye. What is anitya? Yad yad kratakam tat tat anityam. Whatever is created, that is anitya. Whatever has come into existence is anitya. So, this whatever is come, this is the common definition. We are not talking about the Nayayika standpoint of view, because Pragabhava is not created. It is Sadi, it is Anadi, it has no beginning. It is not created, but still it is anitya. Pragabhava ends. It has an end. Before the creation of pot, the absence of pot existed eternally. Now, after the creation of pot, it is that absence of pot is destroyed. So, it is not that every place, it is a common, it's a general thing, that's all. So, anitya, in whatever, in the karyas, in the objects which are created, nitya khyatihi, you have the knowledge, it is nitya. Yadyat kritakam tattad anityam, because of it is, because of this reason it is created, it should be whatever created has to destroy, there is no other way. But here, you have the knowledge that it is eternal. In what are they, in what things, that also explained, is explained. Tadyatha, Dhruva, Prithvi, this Prithvi is eternal. Dhruva, Sachandra, Taraka, all these moon, stars, etc. are eternal. Dyohu, all these spaces, Amrita, this is eternal. Divokasa, all these are, this whole thing is eternal. This kind of idea in the world, that is the first avidya. Tatha, in the same way, Ashuchau, Parama Bibhatse, Kaye, Uktancha. Ashuchau means that which is impure. Impure means the body which is ever impure. That kind of body, you have this knowledge. That is what is said by the great people. What is that? Sthanat bijat upashtambhat nisyandanat nidhanat api kayamadhe yashau chatvat panditahi asuchim vidu. Panditaha, the knowledgeable men, knowledgeable people, he definitely asuchim vidu, understand. Vidu means to know. Understand this body to be, kaya to be, this body to be asuchi, impure. Why? Because of these reasons. Sthanat panchami heto. Fifth case is always used for cause. Sthanat, because of the place of existence. It is born from one place. So, it is in the womb with all the excreta, etc. So, sthanat, bijat, and it came from the bija. Bija means the seed. So, sperm, etc. Because of that, upashtambhat, and because of the upashtambha. Upashtambha means the copulation. Because of this copulation, nisyandanat, because nisyandanat, nispandanat or nisyandanat. Nisyandanat means it is always sweating. The body sweats. And it gives a bad smell. Nidhanat api. And also because nidhanat means though you touch your ear, etc., it becomes pure. They understand it to be pure. But still, it is impure. The body is impure. Nidhanat api. And kaya madhiya. And when you touch these things, there are things, nidhanat, again you said, kayam adheya shauchatvat, there are, when you touch different things, this body becomes impure. So you have to take bath. So, when, because of these things, when you touch your nose, etc., you have to take bath. Or you have to wash your hands at least. So these things are said in the Shastras. So, even though you take bath, are you purified? No, temporarily. You smell good because of the soap for a period of time. Again, you start smelling bad. So, asuchim vidu, the knowledgeable people, they understand this body to be asuchi, impure. And, iti asuchau shuchitvakhyatir drishyate. And in this kind of body, which is asuchi, we have the knowledge that it is very pure. In this impure body, we have the knowledge that it is very pure. How? I don't have this idea, wrong notion. Say, no, everyone has. Naveva shashanka lekha lekha kam lekha lekha kamaniya yam kanya madhu amruta avayava nirmitaiva chandram bhitva nisrutaiva nyayate nilotpala patrayatakshi. Hava garbhabhyam lochanabhyam jiva lokam ashvasayanti iva iti kasya kena abhisammandho bhavati cha evam ashuchau shuchit viparyasa pratyay iti. So, after seeing a girl, you see, nava iva, she is so beautiful. And how is she? What is the kind of beautiful beauty? Shashanka leka kamaniyam. She is beautiful like a moon, new moon, which is so bright. Like that, this girl is beautiful. And not just that. Kanya, yam kanya, this girl. Madhu, amruta, avayava, nirmita, iva. Her body is as though made out of madhu and amruta. Nectar and వైన్. సో నిర్మిత ఇవ చంద్రం భిత్వా అండ్ లైక్ షీ హాస్ పియర్స్ ది చంద్ర ది మూన్ షీ హాస్ కమ్ షీ ఇస్ సో బ్యూటిఫుల్. నిశ్రిత ఇవ న్యాయతే షీ లుక్స్ సో బ్యూటిఫుల్ సో బ్రైట్ అండ్ నాట్ జస్ట్ దట్ నీలోత్పల పత్రాయ తాక్షి హర్ ఐస్ ఆర్ లైక్ ది పెటల్స్ ఆఫ్ ది లోటస్ బ్యూటిఫుల్ హావ గర్భాభ్యాం అండ్ హర్ గెయిట్ హర్ మూమెంట్ త్రూ దట్ లోచనాభ్యాం అండ్ ది ఐస్ విచ్ ఆర్ మూవింగ్ లైక్ దిస్ లైక్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఐస్ జీవలోకం ఆశ్వాసయంతి షీ గివ్స్ పీస్ టు ది వరల్డ్ షీ గివ్స్ పీస్ టు ది హ్యాపీనెస్ టు ది వరల్డ్ ఇన్ దిస్ వే పీపుల్ థింక్ కస్య కేన అభిసంబంధో భవతి సీ యూ ఆర్ కంపేరింగ్ సంథింగ్ విచ్ ఇస్ టోటలీ ప్యూర్ విత్ సంథింగ్ విచ్ ఇస్ ఇంప్యూర్ హౌ కెన్ దిస్ కంపారిజన్ బి పాసిబుల్ దేర్ఫోర్ ఏవం అశుచౌ శుచిత్ విపర్యాస ప్రత్యయ ఇతి ఇన్ దిస్ వే ది కంపారిజన్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్ మీనింగ్ ది ఇంప్యూర్ థింగ్ విత్ అ ప్యూర్ థింగ్ సో యు సూపర్ ఇంపోజ్ ది ప్యూరిటీ ఇన్ ది ఇంప్యూరిటీ దిస్ ఇస్ అవిద్య అగైన్ ఏతేన అపుణ్యే పుణ్య ప్రత్యయః తథా ఏవ అనర్థే చ అర్థ ప్రత్యయో వ్యాఖ్యాతః ఇన్ ది సేమ్ వే వాట్ ఎవర్ ఇస్ సిన్ ఇన్ దట్ ది ఐడియా ఇట్ ఇస్ విర్చ్యూ ఇట్ ఇస్ పుణ్య దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ బ్యాడ్ ఇన్ దోస్ థింగ్స్ ది ఐడియా దట్ ఇట్ ఇస్ గుడ్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ఆల్సో అండర్స్టూడ్ టు బి అశుచి శుచిత్వ బుద్ధి ఇస్ అండర్స్టూడ్ టు బి అవిద్య అగైన్ తథా దుఃఖే సుఖఖ్యాతిం లక్ష్యతి అండ్ ఇన్ ద సేమ్ వే ది దుఃఖ ఇన్ ది సారో ఆబ్జెక్ట్ ఆఫ్ సారో యు హ్యావ్ ది నాలెడ్జ్ దట్ ఇట్ ఇస్ సుఖ హ్యాపీనెస్ బ్లిస్ దట్ ఇస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాచ దుఃఖమేవ సర్వ వేకినః ఇతి సో హీ విల్ వక్ష్యతి మీన్స్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్ విత్ ద సూత్ర పరిణామ తాప సంస్కార దుఃఖి పరిణామ దుఃఖ తాప దుఃఖ సంస్కార దుఃఖ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ దుఃఖ గుణ వృత్తి విరోధాచ అండ్ ఇట్స్ గుణ వృత్తి అండ్ విరోధ గుణ అండ్ వృత్తి ఆర్ విరోధ ఇట్స్ ఆట్రిబ్యూట్ ఇట్స్ నేచర్ అండ్ ఇట్స్ వృత్తి ఇట్స్ ఫంక్షన్ దే ఆర్ కాంట్రడిక్టరీ సో దుఃఖం ఏవ సర్వం బికాస్ ఆఫ్ దిస్ దుఃఖం ఏవ సర్వం వేకిన ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఓన్లీ దుఃఖ ఫర్ ఎ నాలెడ్జబుల్ పర్సన్ ఫర్ ఎ యోగి దో ఫర్ అస్ సంథింగ్ విల్ బి సుఖ ఫర్ ఎ యోగి వెన్ యూ సీ ఫ్రమ్ ది యోగి స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈవెన్ ది బెస్ట్ సుఖ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఆల్సో అ దుఃఖ బికాస్ యోగి ఇస్ అక్షకల్పవత్ ఇట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ లేటర్ హీ ఇస్ లైక్ ది ఐ ఆఫ్ ది బాడీ సి ఇస్ సో సాఫ్ట్ సో తత్ర సుఖఖ్యాతి అవిద్య ఇన్ దిస్ వే ది ప్రాబ్లమాటిక్ థింగ్స్ దట్ ఇట్ ఇస్ ది సారఫుల్ థింగ్స్ ది నాలెడ్జ్ దట్ ఇట్ ఇస్ వెరీ బ్లిస్ఫుల్ హ్యాపీ స్టేట్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ అవిద్య తథా ఇన్ ద సేమ్ వే అనాత్మని ఆత్మఖ్యాతి బాహ్య ఉపకరణేషు చేతనా చేతనేషు భోగాధిష్టానే వా శరీరే పురుష ఉపకరణే వా మనసి అనాత్మని ఆత్మఖ్యాతిరితి ఇన్ ద సేమ్ వే అనాత్మని ఆత్మఖ్యాతి ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇన్ ది అనాత్మాస్ నాట్ ఆత్మాస్ వాట్ ఇస్ దట్ బాహ్య ఉపకరణేషు బాహ్య ఉపకరణేషు మీన్స్ ఎక్స్టర్నల్ ఇన్స్ట్రుమెంట్స్ సెన్స్ ఆర్గన్స్ చేతన అచేతనేషు ఇట్ మే బి ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ మే బి చేతన అచేతన సెంటియంట్ ఆర్ ఇనర్ట్ వాట్ ఎవర్ దే మే బి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆర్ ఇన్ ది భోగ అధిష్టాన భోగాయతనం శరీరం దిస్ బాడీ విచ్ ఇస్ ది అధిష్టాన ఫార్ భోగ విచ్ ఇస్ ఆయతన బేస్ ఫార్ భోగ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ శరీరే ఆర్ పురుష ఉపకరణే వా మనసి ఆర్ ది ఇన్స్ట్రుమెంట్ ఫార్ ది పురుష విచ్ ఇస్ మైండ్ ఇన్స్ట్రుమెంట్ ఫార్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ మైండ్ ఇన్ దీస్ థింగ్స్ అనాత్మని దే ఆర్ అనాత్మ దే ఆర్ నాట్ ది పురుష దే ఆర్ నాట్ ది సెల్ఫ్ బట్ దే ఆర్ మైండ్ ఎక్సెట్రా మైండ్ బాడీ ఎక్సెట్రా ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఫార్ ఎక్స్పీరియన్స్ బట్ ఇన్ దీస్ థింగ్స్ దే ఆర్ ఆత్మ హూ ఆర్ యూ ఐ ఎమ్ దిస్ బాడీ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ అవిద్య తథైవ ఏతద్ అత్ర ఉక్తం తథా ఏతద్ అత్ర ఉక్తం దిస్ ఇస్ వాట్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్
1: ఓం నమః శివాయ్. You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org.

ఆదినః మాయాశక్తి విలాసకల్పితమః వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రకరణోపసంహరణతో యో భూత్సుసూప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే విశ్యందిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా వేదత స్వప్నే జాగ్రతి వాయయే స పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే భూరంభాంశ నలో నీలోంబరమహర్ నాథో ఇమాంసో పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదమస్మిన్స్తవే తేనాస్య శ్రవణాత్ తథార్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతిసహితం.

మృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం శాంబం శివమతి విడంబం హృది భజే. సహస్రం వర్తంతే జగతి విబుధః క్షుద్రఫలదా.

స్ఫటిక రజత వర్ణం మోక్తికీమక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రాకరాగ్రే దధతముర

పరమేశ్వరమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఈశ్వర వైభవం ఎక్కడ వర్ణించబడింది అంటే భారతీయ విద్యలన్నిటికీ మూలమేమిటి? వేదం. విద్యాసు శృతి ఉత్కృష్ట అని చెప్పబడుతున్నది. అన్ని విద్యలలో ఉత్కృష్టమైన విద్య ఏది అంటే వేద విద్య. అది అన్ని విద్యలకి మూలం. అలాంటి వేదం ఈశ్వరుని గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని ప్రయత్నించే వారికి ఆ వేదం ఇచ్చినటువంటి గొప్ప భాగం ఏది అంటే రుద్ర నమకం అని. ఆ నమకం ఆధారంగా మన పరమేశ్వర వైభవాన్ని చెప్పుకోబోతున్నాం ఇక్కడ. రుద్ర భాష్యం అని చెప్పబడుతూ ఆ శీర్షిక క్రింద ఈశ్వర వైభవాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. వేదం అనంతమైనటువంటిది. అనంతావై వేదాహ అని చెప్పారు. అనంతమైన వేదాల్లో ఒక వేదాన్ని తీసుకుని వ్యాసదేవుడు నాలుగుగా వర్గీకరించి ఋగ్యజుస్సామ అధర్వణములు అని అందజేశారు. ఆ తర్వాత వేదాన్ని అనుసరించి ఇతిహాస పురాణములు ఇవన్నీ కూడా ఏర్పాటయ్యాయి. ప్రధాన ఇతిహాసమైన మహాభారతం, అష్టాదశ పురాణాలు భాగవతం వ్యాసదేవుడు అందిస్తే, మరో ఇతిహాసమైన కావ్యమైన రామాయణాన్ని వాల్మీకి అందజేశారు. ఇది మన భారతదేశంలో ప్రధానంగా చెప్పుకున్నటువంటి విద్యలు. ఇక అటు తర్వాత వచ్చినటువంటి ఇతర విద్యలన్నీ, మంత్రశాస్త్రాలు ఇవన్నీ కూడా ప్రస్తావించబడుతున్నాయి. ఇప్పుడు ఆ వేదం ఏం చెప్పింది ఈశ్వరుడు గురించి అని వివరించడమే విశేషం. వేదం అంటే ఏమిటి అంటే, వేదం వ్యాసుడు రాసినది కాదు అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. వేదం వ్యాసునిచే వ్యాసం చేయబడింది. కృష్ణద్వైపాయునిచే వ్యాసం చేయబడింది కనుక ఆయన పేరు వేదవ్యాసుడు అయ్యాడు. వేదం ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క శబ్దస్వరూపం వేదం. ఆయన యొక్క శబ్దస్వరూపం, ఆయన యొక్క శబ్దస్వరూపమే ఆయన గురించి చెప్పగలదు. కానీ ఇంకేమి చెప్పగలరు చెప్పండి.

కాకుండా వేద విషయాన్ని ప్రధానంగా తీసుకుంటే మూడు కాండములుగా వేదాన్ని గురించి చెప్తారు. అదేమిటంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. కర్మకాండ అంటే వైదిక యజ్ఞములు, వాటి ద్వారా ఏర్పడిన సంస్కారములు, ఇవంతా కర్మకాండ కిందకి వస్తాయి. ఉపాసనాకాండ అంటే ఆ వేద మంత్రముల ద్వారా వివిధ దేవతలను ఉపాసించడం అనేది ఉపాసనాకాండ. చివరికి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ఆత్మవిద్యకు సంబంధించింది జ్ఞానకాండ. ఇలా మూడు విధములుగా వేదాన్ని విభజించారు. కర్మకాండ ఉపనిషత్కాండతోనూ, ఉపనిషత్కాండ ఇటు ఉపాసనాకాండతోనూ కలవవు, వేటికవే విడివిడిగానే చెప్పబడ్డాయి వేదంలో. అయితే సంహితలలో ప్రధానంగా యజుర్వేదంలో చెప్పబడుతూ ఉన్నటువంటిది రుద్ర నమకం అనేటువంటిది. ఇది నిజానికి కర్మకాండలో భాగంగా వస్తుంది. అక్కడ వేదంలో ఏ భాగంలో వస్తుంది? కర్మకాండలో భాగంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కర్మకాండగానే తీసుకునేటట్లయితే భాష్యము ప్రవచనము అక్కర్లేదు, యజ్ఞం చేస్తూ కూర్చోవచ్చు ఇక్కడ. కానీ మనం భాష్యం చెప్పుకోవడానికి కూర్చున్నామంటే దీనిలో కేవల కర్మకాండ కాకుండా జ్ఞానకాండకు సంబంధించిన విషయం ఒకటి, ఉపాసనాకాండకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి భాగం వేదంలో మరొకటి మనకు కనిపించదు. ఇటు ఉపాసనకి అటు జ్ఞానానికి అన్నిటికీ కలబోసినటువంటి ఒక భాగం అవుతోంది రుద్రం. అందుకు మనం తీసుకున్నాం. ఈ విషయం ఏదో మనం చెప్తున్నది కాదు, వేదమే చెప్పింది ఆ విషయం. అయ్యా, ఈ రుద్ర నమకం ఏదైతే ఉందో అది జ్ఞానకాండ, అంటే బ్రహ్మ విద్య, అది ఆత్మవిద్యను ఆవిష్కరింపజేసేటువంటిది అనే విషయం ఉపనిషత్తుల్లో చెప్తారు. దీని యొక్క ప్రశస్తి ఉపనిషత్తుల్లో చెప్పారు. అంటే దీనిని మనం జ్ఞానకాండగా చూడాలనే విషయం అక్కడ. ఇక ఉపాసనాకాండ అనడంలో సందేహమే లేదు. ఒక్కొక్క మంత్రంతో పరమేశ్వరుని వివిధ స్వరూపాలని ఉపాసించడం ఇందులో చెప్పబడుతూ ఉన్నది. భక్తికి సంబంధించిన అనేక అంశములు దీనిలో చెప్పబడతాయి. ఈశ్వర స్వరూపాలు ఏవేవైతే పురాణాల్లో ఇంకా మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డాయో ఆ స్వరూపాలన్నిటికీ మూలాలు రుద్రంలోనే లభిస్తాయి మనకి. రుద్రంలో ఒక్కొక్క మంత్రంలో కూడా పరమేశ్వరుని యొక్క అన్ని రకముల రూపములు చెప్పబడినాయి. మరి ఇంత ప్రశస్తి కలిగిన దాన్ని మన శ్రద్ధగా ఏకాగ్రంగా వింటే ఆ వినడమే ఒక పెద్ద కర్మకాండ, ఒక యజ్ఞం చేయడం. ఆ వినేటప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని భావన చేయడమే ఉపాసన. ఆ స్వరూపం ఇక్కడది అని మనం తెలుసుకోగలిగితే అది జ్ఞానకాండ కూడా అయిపోయింది. ఆ మూడింటి ప్రయోజనం కూడా మనం ఈ 9 రోజులు సిద్ధింపజేసుకునేటట్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపజేయాలని ప్రారంభించుకోబోతున్నాం. అయితే రుద్రాధ్యాయంలోకి ప్రవేశించే ముందు ఆ రుద్రాధ్యాయం యొక్క స్వరూపాన్ని ముందు తెలుసుకుందాం. దాని ప్రశస్తి ఏమిటి? ముఖ్య విషయం గమనించవలసింది ఏమిటి అంటే రుద్ర నమకములలో శివుడు ప్రతిపాదింపబడుతున్నాడు అనే విషయమే కాక రుద్ర నమకములే శివుడు అని తెలుసుకోవాలి. రుద్ర నమక మంత్రమే మొత్తంగా శివస్వరూపం. అందుకు శివుణ్ణి ప్రశస్తిగా మనం ప్రార్థించడం, కీర్తించడం ఎంత గొప్ప విషయమో ఈ మంత్రముల వైభవాన్ని స్మరించడం కూడా అంతే గొప్ప విషయం. శివుణ్ణి స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో రుద్రాధ్యాయ వైభవాన్ని స్మరిస్తే అంత పుణ్యం లభిస్తుంది. గనక ఆ రుద్రాధ్యాయం ఎంత గొప్పదో ముందు తెలుసుకుందాం, దానిలో ప్రవేశించే ముందు. ఎందుకంటే మనం స్పర్శించబోయే విషయం, మనం ప్రవేశించబోయే విషయం ఎంత ఉత్కృష్టమైనదో ఋషులు శాస్త్రములు ఏమి చెప్పాయో తెలుసుకుంటే దాని యందు మనకు శ్రద్ధ, గౌరవము, భక్తి ఏర్పడదు. ఆ భక్తితో మనం దాని వద్దకు వెళితే ఆ శబ్దస్వరూపుడైన రుద్రుడే తనలో ఏముందో తానే చూపిస్తాడు. అందుకు ముందు శ్రద్ధగా ఆ రుద్రం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. వేదం గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం కదా, వేదం అంటే ఏమిటి, అందులో రుద్రం ఎక్కడ చెప్పబడింది, రుద్రం చెప్పబడ్డ చోటు యజుర్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని మనం 4గా విభజించాం. నిజానికి ఒకటే వేదం. వేదములు ఇన్ని రకములుగా లేవు, అనంతావై వేద. దాని యొక్క స్వరూపం బట్టి ఈ విభజన మన సౌకర్యం కోసం చేసుకున్నటువంటిది. ఇందులో యజుర్వేదం ఎటువంటిది అనంటే ఇది యజ్ఞమునకు వినియోగించేటువంటి విషయములన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ యజుర్వేదం వేదములకు హృదయస్థానంలో ఉంది అని చెప్పారు. ఆ యజుర్వేదంలో మళ్ళీ హృదయస్థానంలో ఉన్నటువంటిది ఏది అంటే రుద్ర ఏకాదశిని. ఏకాదశిని అంటే 11 అనువాకాలతో ఉన్నటువంటి రుద్రమంత్రములు. దీనికే మనం నమకం అని లోకంలో అంటూ ఉంటాం. నమకమని, రుద్రైకాదశిని అని, శతరుద్రీయం అని, శ్రీరుద్రమని, దీనికి అనేక పేర్లు. ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి మనం. ఎక్కువగా వేదంలోనూ పురాణాల్లోనూ దీని గురించి ప్రస్తావించినప్పుడు శతరుద్రీయం అనే మాటనే ఎక్కువ వాడుకలో మనకు చెప్పబడుతుంది. ఎందుకు శతరుద్రీయం అన్నారనేది కూడా మనం పరిశీలించబోతూ ఉన్నాం. రుద్రాన్ని చెప్తే పూర్ణ వేదాన్ని స్మరించినట్లుగా
సర్వయజ్ఞములు చేసినట్లు

0: ఎందుకన్నారో కూడా తెలుసుకోవాలి మనం. ఈ శతరుద్రీయం అనేది ఆ యజుర్వేదంలో హృదయ స్థానంలో ఉంది, అది విశేషం. అందుకే వేదములన్నింటిలో ఈ మధ్య భాగంలో హృదయ భాగంలో ఎందుకు రుద్రాన్ని పెట్టారు అంటే, సాధారణంగా మనం ఒక ఇంట్లోకి వీధిలోకి వెలుగు కావాలి అంటే ద్వారం మధ్యలో పెడతాం దీపాన్ని. దానిని ద్వార్దేహిళీ దత్త దీపన్యాయం అంటారు. ఇలాగా అలా పెట్టబడినటువంటి దీపం అటు ఇటు ఎలా వెలుగు చూపిస్తుందో అలాగే యజుర్వేద మధ్య భాగంలో పెట్టబడే ఈ రుద్రం అటు ఉపాసనాకాండగా, ఇటు కర్మకాండగా, అటు జ్ఞానకాండగా కూడా చెప్పబడుతుంది. కనుక ఆ స్థానంలో పెట్టబడింది, అది విశేషం దీనిలో. ఆ స్థానంలో చెప్పి దీని యొక్క పరిపూర్ణతని, ఇది ఒక ప్రత్యేక విద్యగా దీన్ని చెప్పారు. అందుకే రుద్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాన్ని అధ్యయనం చేసినట్లే. ఇంకా ఏ భాగానికి కనబడిన ప్రస్తావన, దీని యొక్క ప్రసిద్ధి ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లో కూడా చెప్పబడ్డాం. శతరుద్రీయం యొక్క గొప్పతనం ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లోని ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం, శతరుద్రీయానికి అర్థం, ఈ మంత్ర ప్రవేశానికి వెళ్లే ముందు ఎక్కడెక్కడ చెప్పబడిందో కొంచెం స్మరిద్దాం. జాబాల్ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది, అందులో విశేషంగా యాజ్ఞవల్క్యుని వద్దకు మోక్షకాంక్ష కలిగినటువంటి బ్రహ్మవాదులు వెళతారట. ఉపనిషత్తు అంతా కూడా తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టైన సేవయా అన్నట్లే గురువుని ఆశ్రయించి బ్రహ్మవిద్యను తెలుసుకోవడం అని వస్తుంది. అలాగే ఆ జాబాల ఉపనిషత్తులో చెప్తున్న విషయం ఏంటంటే, యాజ్ఞవల్క్యుని వద్దకు వెళ్ళి వీళ్ళందరూ అడుగుతున్నారు ఏమని, అత హైనం బ్రహ్మచారిణ ఊచుహు. బ్రహ్మచారులందరూ అడిగారట. బ్రహ్మచారులు అంటే పెళ్లి కాని వాళ్ళు అని అర్థం తీసుకోవద్దు. బ్రహ్మచారులు అంటే బ్రహ్మమునందు చరించువారు అని అర్థం. పరబ్రహ్మము గురించే నిరంతరం భావన చేస్తూ తత్ప్రాప్తికే సాధన చేసేవారు బ్రహ్మచారులు. వీరందరూ కూడా అడిగి ఏమని అడిగారు, కిం జప్యేన అమృతత్వం బ్రూహి అని అడిగారట. ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుందో చెప్పమని అడిగారు. అమృతత్వం అంటే ఏమిటి, కైవల్యం. పరమాప్త ప్రాప్తినే అమృతత్వము అని అంటారు. ఆ అమృతత్వం కిం జప్యేన, దేన్ని జపించడం చేత లభిస్తుంది అని అడిగితే, సహోవాచ యాజ్ఞవల్క్య, యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు, శతరుద్రీయేనేతి, స్పష్టంగా చెప్పేశాడు. శతరుద్రీయం జపించడం వల్ల, జపించడం వల్ల లభిస్తుంది. ఎందువల్ల అంటే, ఏతాని హవా అమృతస్య నామధేయాని, మీరు ఏ అమృతత్వం అని చెప్పారో ఆ అమృతము యొక్క పేర్లే ఇవి అని చెప్పాడు. అది విశేషం. ఏ అమృతత్వాన్ని ప్రస్తావించి లక్ష్యంగా పెట్టుకుని మీరు అన్నారో ఆ అమృతత్వం యొక్క పేర్లు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏతాని హవా అమృతస్య నామధేయాని, అమృతం అంటే పరబ్రహ్మము అని అర్థం. పరబ్రహ్మ యొక్క పేర్లు ఇవి గనక, ఏ తైర్ హవా అమృతో భవతి, దీనిని హవా హవనము చేయుట వలన, ఇక్కడ హవనము అంటే ఉపాసించడం వలన, ఆరాధించడం వలన, తత్సమర్పణా భావన వలన అని అర్థం తీసుకోవాలి. దీని వలన అమృతత్వాన్ని పొందుతారు సుమా అని రుద్ర ఉపనిషత్ అని దీనికి పేరు అక్కడ మనకు కనిపిస్తున్నది. శతరుద్రీయాన్ని ఏమంటారు, రుద్రోపనిషత్ అని చెప్పబడుతున్నది. ఈ రుద్రోపనిషత్తుకి శతరుద్రీయం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, శతం అనంతం భవతి అని వేదమే చెప్తున్నది. శతం అనంతానికి సంకేతం. మనకు లోకంలో వాడుకలో కూడా నువ్వు 100 చెప్పు నేను మాత్రం పాటించిన సుమా అంటే, 100 అంటే అర్థం లెక్క కట్టి 100 కాదు, అనంతం అని అర్థం అది, నువ్వెన్ని మార్లు చెప్పినా అని. అలాగే శతం అనంతం భవతి అంటే అనంతత్వానికి సంకేతం. శత రుద్రీయం అంటే అనంతులైన రుద్రుల్ని చెప్తుంది. రుద్రుడు ఒక్కడా, అనంతమా? మనకు ఉపనిషత్తులోనే ఏకో రుద్ర న ద్వితీయాయతస్తు యయుమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని ఉపనిషత్తే చెప్తున్నది. ఉన్నది ఒకడే రుద్రుడు, రెండవది లేదు. యయుమాన్ లోకాన్ ఈశత ఈశనీభి, ఈశనీభి అని ఒక మంచి మాట అక్కడ వైదిక శబ్దం. ఇది ఈశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో దీన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఈశనీభి అంటే శాసక శక్తులతో అని అర్థం. ఈశ్వర శబ్దానికి శాసకత్వము సమర్థత అని రెండు అర్థములున్నాయి. ఈశనీభి అంటే తన సమర్థవంతమైన శాసక శక్తులతో, ఏ ఇమాన్ లోకాన్ ఈశత, ఈ సమస్తములైన లోకములను ఎవడు శాసిస్తున్నాడో అతడు రుద్రుడు, అతడొక్కడే, ఆయనొక్కడే. కానీ ఆయన నుంచి ఆవిర్భవించిన అనంతములైన శక్తులతో ఈ లోకంలో ప్రతి అణువుని ఆయన శాసిస్తున్నాడు. ప్రతి అణువుని ఆయన శాసించినప్పుడు ఎన్ని రకాల రుద్రులయ్యారు? ఈ మాట రుద్రంలోనూ వస్తుంది, సహస్రాని సహస్రసో వై రుద్రాహ అది భూమ్యాం అనే మంత్రంలో చివరికి వస్తుంది. వేలాది రుద్రులు అని, అక్కడ వేలాది కూడా అనంతవాచకమే. అందుకు రుద్ర నమకంలోనే అనంతత్వం చెప్పబడింది. అనంతులైన రుద్రులు అసంఖ్యాకాహ, లెక్కలేనంతమంది రుద్రులు ఉన్నారట. ఎందుకు? లెక్కలేనంతగా విస్తృతి చెందింది విశ్వం. అంత విశ్వంలో ఒక్క రుద్రుడు గణనకి అతీతమైన సంఖ్యలో విస్తరించి ఉన్నాడు. వారందరూ దీనిలో ప్రస్తావించబడుతున్నారు కనుక దీనికి శతరుద్రియం అని చెప్పబడుతున్నది సుమ. అందుకు ఇప్పుడు రుద్రునికి ఈశ్వర శబ్దం వేదంలో ఎంత సహజంగా ఇవ్వబడిందో అనేది యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అన్నారు. అలాగే శతరుద్రియం అనే పేరు రావడానికి మరొక అర్థం మనకి స్కాంద పురాణంలో సూత సంహితలో చెప్పబడింది. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇతర పురాణాల్లో కూడాను శతరుద్రియం గురించి విశేషంగా చెప్తున్నారంటే మనం తరించడానికి ఋషి అన్ని వైపుల నుంచి బోధిస్తాడు. ఈ వైపు నుంచి తప్పించుకున్నా మరోవైపు నుంచి అయినా విని బాగుపడతామేమో అని, ఎటు నుంచైనా విని వీడు బాగుపడాలి అని చెప్పి పురాణములన్నీ కూడా శతరుద్రియ ప్రశస్తిని చెప్తున్నాయి. అందులో స్కాంద పురాణంలోని సూత సంహిత శతరుద్రియం గురించి చెప్తూ శతశాఖాగతం సాక్షాత్ శతరుద్రీయముత్తమం తస్మాత్ జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే అని చెప్తున్నారు. రుద్ర మంత్రాలని ఒక్క మారు జపించినంత మాత్రాన సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపముల నుంచి వాడు చక్కగా విడువబడతాడు సుమా. శతరుద్రీ అనే పేరుకి అది చెప్తున్న అర్థం ఏమిటంటే వేదముల్లో ఒక్కొక్క వేదానికి అనేక శాఖలున్నాయి. ఎన్ని శాఖలు అయితే మనం మిగుల్చుకున్న శాఖలు ప్రస్తుతం భారతదేశంలో 0.1% మాత్రమే. అంటే మనం ఎంత కోల్పోయామో మీరు ఆలోచించండి. ఇప్పుడు వేద పాఠశాలను ఉద్ధరిస్తాం అనే ఉద్యమంతో చాలామంది బయలుదేరుతున్నారు, కానీ సరిగ్గా వేదం అధ్యయనం చేసేవాళ్ళు చేయించేవాళ్ళు కూడా కరువైపోతున్నారు. అమెరికాలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన వేదం ఉద్ధరించాలని బుద్ధి అక్కడికి వెళ్ళక పుడుతుంది, వెంటనే ఇక్కడికి వస్తాడు. ఏమండి వేదాన్ని ఉద్ధరించాలి, వేద పాఠశాలకి ఎంత డొనేషన్ కావాలంటే అంత ఇస్తానండి అంటాడు. సంతోషం, మీకు ఎంతమంది పిల్లలండి అంటే 4 ఒక్క పిల్లవాడిని వేదం నేర్పడానికి పంపిస్తావా, వాళ్ళ పిల్లలు మాత్రం వేదం చదువుకోకూడదు, ఇంకెవడో చదివితే వీడు చదివిస్తాడట. ఇలాగైతే ఇంక వేదం ఏమి ఉద్ధరింపబడుతుందండి? చదవలసిన వాళ్ళు ఎప్పుడూ మానేస్తూ ఉన్నారు. ఇంకా వేదాధ్యయనానికి కొన్ని విధులున్నాయి, నియమాలున్నాయి, అవేమి పాటించిన వాళ్ళు మేమెందుకు చదవకూడదని అరకుర మంత్రాలు చదువుకుని భ్రష్టత్వానికి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నాం మనం. అయితే ఈ అనంతమైనటువంటి వేదరాశిలో మనం మిగుల్చుకున్న శాఖలు తక్కువ. యజుర్వేదానికి మొత్తం 101 శాఖలున్నాయట. అందుకే యజుర్వేదానికి శతము శతశాఖాగతం అని దానికి పేరు. శతశాఖలతో కూడుకున్నటువంటి యజుర్వేదంలో ఇది ఎలాంటి స్థానంలో ఉంది అంటే ఉత్తమ స్థానంలో ఉంది గనక శతరుద్రియం అని దీనికి పేరు వచ్చింది. యజుర్వేదంలో ఉత్కృష్ట స్థానంలో ఉన్న మంత్రరాశి గనక దీనికి శతరుద్రియం, శతశాఖాగతమైన వేదంలో ఉన్న రుద్రం కనుక శతరుద్రియం అనే పేరు వచ్చిందని సూత సంహిత మనకు చెప్తున్నటువంటి విశేషం. ఇంకా కూర్మ పురాణంలో దీని గురించి చెప్తూ ఇమాని మే రహస్యాని నామాని శృణుచానఘా అని శివుడే స్వయంగా చెప్పాడు. ఆ రుద్రంలో చెప్పబడ్డ పేర్లన్నీ కూడా నా యొక్క రహస్య నామములు అన్నాడు. మన లలిత రహస్య నామములు అని అంటాం అమ్మవారి నామాల గురించి, అలాగే శివుని యొక్క రహస్య నామములు. అందుకే రుద్రాభిషేకం చేసిన తర్వాత ఇప్పటికీ సంప్రదాయజ్ఞులు లలితా త్రిశతి ఎలా చేస్తారో రుద్ర త్రిశతి అలా చేస్తారు. ఇందులో నామములన్నీ తీసుకుంటే మీకు ప్రధాన నామాలు 360 వస్తాయి, అక్కడ 300 పై చిరుకు నామాలు. ఇలా మీరు తీసుకుంటే అక్కడ త్రిశతి వచ్చింది. ఇది దీనిలో ఉన్నటువంటి మరొక రహస్యం. ఈ విధంగా రహస్యాన్ని నామాన్ని శృణుచ అనగా అని శివుడే స్వయంగా చెప్పినట్లుగా మనకు కనబడుతున్నది. ఇలాగ బహుపురాణముల్లో వివరించుతున్న దీని గురించి చెప్పి వేదమే రుద్రస్వరూపం అని వేదం మరుగుతోటి చెప్పింది. ఇమా రుద్రాయ స్థిర ధన్వనే గిరహ అని. ఇక్కడ గిరహ అంటే వాక్కులు అని అర్థం. వాక్కులు, ఈ వాక్కులు ఏమిటంటే రుద్రస్వరూపం అంటే ఇవన్నీ కలిపి. అంటే రుద్రుడంటే ఎవరు? శబ్దస్వరూపుడు. శబ్దస్వరూపుడు అంటే ఇన్ని శబ్దములు ఏ మూల శబ్దం నుంచి వచ్చాయో ఆ స్వరూపుడు. అంటే రుద్ర శబ్దానికి వైదిక అర్థం ఏమిటంటే ఓంకార స్వరూపుడు అని ప్రధానమైన అర్థం. ఆ ప్రణవ వేద్యమైన పరతత్వమే రుద్రుడు. ఇది ఒక విశేషం. అలాంటి ఆ పరమాత్మ గురించి వేదము చెప్పినటువంటి దివ్యనామాలు ఇలా ఉంచి దీని ప్రశస్తిని కూర్మ పురాణంలో కథలు చాలా చక్కగా చెప్పారు. వసుమనసుడు అనే ఒక రాజర్షి ఉండేవాట. ఈ రాజర్షి బ్రహ్మదేవుని యొక్క వరం చేత ఆయుష్ పొందేట. ఆయుష్ ఎందుకు పొందాడు? ఇక్కడ చూడండి విశేషం చెప్తున్నారు. బ్రహ్మవర లబ్ధ సాగ్ర సంవత్సర శతానుష్ఠ అనుష్ఠిత గాయత్రీపాసనయా. ఎందుకయ్యా ఆయుష్ పొందాడు అంటే శుభ్రంగా తినడానికి తిరగడానికి మరిన్ని భోగాలు అనుభవించడానికి ఆయుష్ మనకి, కానీ అందుకు కాదుట. ఈయన ఆయుష్ ఎందుకు పొందాడంటే నేను భగవద్ ఉపాసన చేయడానికి నాకు ఆయుష్ కావాలన్నాడంటే, అది ఆయుష్ ఎందుకు అంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి. శరీరం ఎందుకు? భగవదారాధనకి. కళ్ళెందుకు? ఆయన్ని చూడడానికి. చెవులెందుకు? ఆయన్ని వినడానికి. భద్రం పశ్చేమ అక్షభిద్యజిత్రా. ఎందువల్ల? దేవతల్ని సుష్ఠుగా మనం ఆరాధన చేయడానికి. అందుకు ఇంద్రియములు పుష్టి కావాలి. అందుకని భోగానుభవం కోసం కాదు. ధ్యానం చేద్దామంటే కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు సహకరించడం లేదు. అందుకే కాళ్ళు కీళ్ళు ఎందుకు దృఢంగా ఉండాలంటే ఆయన కూర్చో ఆయన కోసం మఠం వేసి కూర్చోడానికి. కంఠం ఎందుకు సరిగ్గా ఉండాలంటే గొంతెత్తి ఆయన నామం కీర్తించడానికి. బుద్ధి ఎందుకు సరిగ్గా ఉండాలంటే ఏకాగ్రంగా ధ్యానించడానికి. చేతులు ఎందుకు ఉండాలి? పూజించడానికి. అందుకు జీవితం ఎందుకు ఉండాలి? మొత్తంగా ఈశ్వరారాధనకి. అందుకు బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయువుని ఆయన గాయత్రి ఉపాసనకు వినియోగించాడు. గాయత్రి అంటే ఎవరు? వేదమాత. వేదమాత అయిన గాయత్రిని ఆరాధించాడు. ఎలాగూ? ఆయన మొత్తం తన యొక్క పూర్ణ ఆయువుని దాన్ని వినియోగించాడు. వినియోగించితే ఆ గాయత్రి మంత్రం ద్వారా ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఎవరాయన? గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన మహాచైతన్యం భర్గహ అని చెప్పబడుతున్న మహాచైతన్యం ఆవిష్కరింపబడింది. అది ఎక్కడున్నది? సూర్యమండల మధ్యవర్తి అయి ఉన్నటువంటి పరమేశ్వర తేజస్సు. ఆ తేజస్సు కనిపించి చెప్తున్నదిట, సదా ప్రాహ మహాదేవో రాజానం ప్రీత మానస ఇమాని మే రహస్యాని నామాని శృణుచానగా. అక్కడి మాట ఇందాక చెప్పుకున్నది, ఇవి నా రహస్య నామములు కొన్ని ఉపదేశిస్తున్నాను. ఇన్నాళ్ళు గాయత్రి జపించినందుకు ఆ పరమేశ్వరుడు కనిపించి ఉపదేశిస్తున్నాడు ఆయనకి. ఇది ఏమిటవి అంటే, సర్వ వేదేషు గీతాని సంసార శమనాని చ. ఇది సర్వవేదముల యందు గానము చేయబడినటువంటి నా నామములు సంసార శమనాని చ. ఇది విశేషం. జనన మరణ రూపమైనటువంటి సంసార ప్రవాహాన్ని పోగొట్టి కైవల్యాన్ని ఇవ్వగలిగేవి. దానితో నమస్కృష్వ, దానితో నన్ను నమస్కరించు. సతతం ఏభిర్నామ పదై శుచిహి, శుచి కలిగి ఉండి ఈ నామపదములతో నన్ను నమస్కరించు. ఆ నామములే అధ్యాయం శతరుద్రీయం యజుషాం సారముత్తమం. ఇవి యజుష మంత్రముల యొక్క సారము. జపస్వానన్యచేతస్కో మయ్యే ఆసక్త మానసః. దీనిని అన్యచింతలు విడిచి నాయందే ఆసక్తి కలిగి ఎవరైతే జపిస్తున్నారో, జపేదాభరణాత్ రుద్రం మరణ పర్యంతం దీనినే ఎవరు జపిస్తున్నారో వారు సయాతి పరమాంగతి, వారు పరమగతిని పొందుతారు సుమా అని పరమేశ్వరుడు అన్నాళ్ల గాయత్రి ఉపాసనకి ఫలంగా ఆయన స్వయంగా శతరుద్రియాన్ని ఉపదేశించాడు. అంటే శివుడు ఉపదేశించగా తీసుకున్న మంత్రములు గనక ఈయన వద్ద అవి శక్తివంతంగా పనిచేసి కైవల్యాన్ని ఇచ్చే. ఉపనిషత్తులో మరొక చోట చక్కగా ఏం చెప్తున్నారంటే, రుద్రం జపం చేయడం ఏమిటి అంటే అవిముక్తోపాసన చేయడం అన్నారు. ఇది చాలా ఏకాగ్రంగా మీరు వింటే దీని గొప్పతనం మరింత తెలుస్తుంది. మోక్షం రావాలి అంటే అవిముక్తోపాసన చేసి తీరాలండి. ఇది మీకు వైష్ణవోపనిషత్తుల్లో ఒక చోట కూడా చెప్పబడింది. అవిముక్తోపాసన యొక్క గొప్పతనాన్ని చెప్తారు. అవిముక్తోపాసన చేయనిది కైవల్యం రాదు. అవిముక్తం అంటే ఏమిటి? అవిముక్తం అనే ఒక క్షేత్రానికి పేరుంది, చాలామంది గుర్తుండి ఉంటుంది వినడం అలవాటైన వాళ్ళకి. కాశీక్షేత్రానికి పేరు అవిముక్తము అని. అవిముక్తోపాసన వల్లనే కైవల్యం లభిస్తుంది. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో శివుణ్ణి ఉపాసించిన వాడికే ముక్తి లభిస్తుంది. ఈ అవిముక్తం అనే క్షేత్రములు మొత్తం మూడు చోట్ల ఉన్నాయి. ఎక్కడ? ముందు మనకు స్థూలమే కనిపిస్తుంది. మనలో ఉన్నదానికన్నా బయట ఉన్నది చెప్పడం మనకు చాలా సులభం. అందుకు ముందు స్థూలం గురించి చెప్తాం. స్థూలంగా అవిముక్తం ఉన్న చోట ఏది అంటే వారణాసి అని చెప్పబడుతున్న కాశీక్షేత్రం అవిముక్తం. దీనికి అవిముక్తం అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, విముక్తము అంటే విడిచిపెట్టేది అని అర్థం. అవిముక్తము అంటే విడిచిపెట్టకుండా ఎక్కడుంటారో దాని పేరు అవిముక్తం. ఎవరుండేది? పరమేశ్వరుడు ఏ చోటుని విడిచిపెట్టకుండా ఉంటాడో ఆ చోటు అవిముక్తం. ప్రళయకాలంలో సర్వభువనములు లయమైనప్పటికీ కూడా ఆయన ఇది నా చోటు అని పరమ ప్రేమగా దాచుకుని అక్కడే ఉంటాడ. అందుకు కాశీక్షేత్రానికి అవిముక్తమని, ఆనందకాననమని, వారణాసి అని, రుద్రగేహమని అనేక పేర్లు చెప్పబడుతున్నాయి. అలాంటి అవిముక్తోపాసన మోక్షాన్ని ఇస్తుంది. అందుకే స్థూలంగా మనకి కాశీక్షేత్రం. ఇక ఆంతరిక క్షేత్రం, క్షేత్రములు రెండు విధములు, బాహ్యములు అభ్యంతరములు అని. అభ్యంతరములు అంటే మన లోపల, మన లోపల కాశీక్షేత్రం ఏమిటి, భూగ్రాణంబుల మధ్య సంధి కాశీక్షేత్రంబు. వరణ అసి, రెండు నదుల నడుమ ఉన్నటువంటి వారణాసి, ఆ రెండు నదులే ఇడా పింగళ నాడుల నడుమ ఉన్నటువంటి చోటు, మధ్యలో సుషుమ్న, ఆ స్థానమే భ్రూమధ్య స్థానం, ఆజ్ఞాచక్ర స్థానం, రుద్రస్థానం. రుద్రుడు అంటే ఈశత ఈశనీభి, తన శాసక శక్తులతో దేవతల్ని శాసించేవాడు. అలాగే మొత్తం మన శరీరాన్ని శాసించే బుద్ధిశక్తులన్నీ మెదడు దగ్గర ఉంటాయి. అంతే కదా, కాలి దగ్గర ఒక ఈగ వాలితే కాలిని విదిలించాలని కాలికి హెచ్చరిక పంపించే నాడి ఉండే చోటిది. ఇలా మన శరీరంలో ప్రతి అణువుని శాసించే నాడులకు మూల కేంద్రం మెదడైతే, ఈ మెదడుకు సంబంధించే నాడీ మండలాన్ని శాసించే శక్తి ఉన్న చక్రమే ఈ చక్రం. అక్కడుంటాడు ఈ రుద్రుడు. శరీరాన్ని మొత్తాన్ని శాసించే బుద్ధిశక్తుల్ని శాసించే ప్రధాన చైతన్యం అక్కడున్నది. అందుకు భూమధ్య స్థానంలో ధ్యానం చెప్పారు. ఇది మన శరీరంలో అవిముక్త క్షేత్రం. ఇప్పుడు రెండు చెప్పే. మూడవదేది అంటే వేదములలో అవిముక్త క్షేత్రం. వేదములలో అవిముక్త క్షేత్రం ఏంటంటే రుద్రమే, అది విశేషం. అందుకు రుద్రాధ్యాయం చేసేవాడు అవిముక్తోపాసన చేసిన వాడు అవుతున్నాడు. వాడికి రుద్రాధ్యాయం చేసిన వాడికి ఈ నాడీ స్పందన జరుగుతుంది. మంత్రములు ఉచ్చరించేటప్పుడు మన నాడీ మండలాల్లో స్పందన ఏర్పడతాయి. అన్ని నాడీ మండలాలని స్పందింపజేయగలిగేటువంటి ప్రధాన శక్తి కలిగిన ఈ ఆజ్ఞాచక్రం, పేరే ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆర్డర్, అదే ఈశకత్వం అనేటువంటిది, అది రుద్రస్థానం. ఆ నాడులు స్పందించాలి అంటే రుద్రాధ్యాయం ఒక్కటే శరణ్యం. ఇప్పుడు మూడు క్షేత్రములు ఉన్నాయి. ఇందులో ఏది గొప్పది అంటే దేన్ని తక్కువగా చూసిన మహాపాపం, మూడు గొప్పదే. అందుకు కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీకి వెళ్ళి చనిపోతే మోక్షం వస్తుంది అనే మాట అటు ఉంచి ఎవరు దృష్టి భూమధ్యమును ఉండు ఉండగా శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారు అని ఒక భావం. అదేవిధంగా ఎవరు రుద్రాధ్యాయ భావన చేస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారని ఒక భావం. ఎవరు కాశీక్షేత్రంలో శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారనేది ఒక భాగం. మూడు నిజమే. కనుక వేదములలో రుద్రం ఎలాంటిది అంటే, క్షేత్రములలో కాశీ ఎలాంటిదో వేదములలో రుద్రం అలాంటిది. అందుకు కాశీ విశ్వేశ్వర స్థానం, రుద్రం విశ్వేశ్వరుని స్థానం, విశ్వనాథుని స్థానం. కాశీక్షేత్రంలో సర్వదేవతలు ఉన్నారు. సర్వదేవతలకు మూలమైన పరంజ్యోతి అయిన రుద్రుడు ఉన్నాడు. అదేవిధంగా రుద్రం కూడా సర్వదేవతాత్మకమైన శివ చైతన్యం నింపుకున్నది అని చెప్పి, అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం శతరుద్రీయ జాపిత్వం అని పరమేశ్వరుడే చెప్తున్నాడు ఇక్కడ. అవిముక్త క్షేత్రము నా నామము శతరుద్రీయం, అది దివ్యమైనది సుమా, దీని ద్వారా పరమమును పొందవచ్చు అని పరమేశ్వర వచనంగా మనకి ఉపనిషత్తుల్లోనే ప్రకటింపబడుతూ ఉన్నది.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: అష్టమూర్తులు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయిపోయిన తర్వాత అష్టమూర్తులు అంటే ఈశ్వరుడు ఎనిమిది రూపాలు ధరించి ఉన్నాడు, ఎనిమిది లింగాకారాల్లో ఉన్నాడు అని చెప్పేసి వీటి వల్లనే ఈ చరాచర జగత్తు అంతా కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నది అని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఎవరి అష్టమూర్తులు అంటే భవుడు, శర్వుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు, వీళ్ళ మొత్తం ఎనిమిది మంది అని. అయితే ఈ ఎనిమిది మంది అష్టమూర్తులు అన్నం బాగానే ఉంది, ఎనిమిది సంఖ్య సరిపోయింది కాబట్టి అష్టమూర్తులు అని అన్నారు మీరు. మరి అసలు ఈ అష్టమూర్తుల యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనేది అనుమానం వస్తుంది ఇక్కడ. ఈ అష్టమూర్తులు అంటే ఎవరు వీళ్ళు, ఎవరు అంటే పేర్లు చెప్పమని కాదు, వాళ్ళ యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని. ఇవి పంచభూతాలున్నాయే, ఈ పంచభూతాలు ఐదు, ఇవి కాకుండా సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు అంటే యజమాని, మొత్తం ఎనిమిది మంది. వీళ్ళు ఎనిమిదే ఎనిమిది మూర్తులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. చరాచర జగత్తంతా కూడా ఈ అష్టమూర్తుల వల్లనే ప్రవర్తిల్లుతూ ఉన్నది అని చెప్పడం జరుగుతోంది. ఇవి ఏమిటి? మొట్టమొదటిలో చూడండి, సర్వుడు క్షితిమూర్తి అంటే భూతత్వాత్మకమైనటువంటి వాడు. భవుడు జలమూర్తి, జలతత్వాత్మకమైనటువంటి వాడు. రుద్రుడు అగ్నిమూర్తి, అగ్నితత్వాత్మకమైనటువంటి వాడు. ఉగ్రుడు వాయుమూర్తి, వాయుతత్వాత్మకమైన వాడు. భీముడు ఆకాశమూర్తి, ఆకాశతత్వాత్మకుడు. ఈ ఐదుగురు కూడా ఐదు తత్వాలు ఇవే. పంచభూతముల యొక్క తత్వాలు అంటే పంచభూతాలకు ప్రత్యేకంగా ఉన్నాడు ఇక్కడ, ఈ తత్వాలు కలిగి ఉన్నాడు శివుడు. ఇవి కాకుండా సోముడు అంటే ఇక్కడ మహాదేవుడు. ఈ మహాదేవుడు చంద్రుని యొక్క తత్వం కలిగి ఉన్నాడు. ఈశానుడు సూర్యుడి యొక్క తత్వం కలిగి ఉన్నాడు. అలాగే పశుపతి, పశునాంపతి, పశుపతి ఇతడు యజమాని యొక్క తత్వము కలిగి ఉన్నాడు. ఇతడే క్షేత్రజ్ఞుడు అని కూడా చెప్పబడుతూ ఉన్నాడు. ఈ ఎనిమిది మంది మూర్తులనే మనం అష్టమూర్తులు అని అంటాం. ఈ అష్టమూర్తులు అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? భారతదేశంలో ఉన్నటువంటి శివలింగాలలో ఈ అష్టమూర్తులు కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ అష్టమూర్తుల్లో ఎక్కువ మంది దక్షిణ భారతదేశంలోనే ఉన్నారు. అష్టమూర్తుల్లో ఎక్కువ మంది దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ఇందులో పంచభూతలింగాలు అని చెప్పాం కదా, పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశాలు అని. ఇందులో వాయుతత్వాత్మకుడైనటువంటి వాడు ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు కాళహస్తిలో. మిగిలినటువంటి వాడు నలుగురు అంటే పంచభూతలింగాలు ఉన్నాయి, ఇందులో నలుగురు తమిళనాడులోనే ఉన్నారు. ఒక వాయులింగాత్మకుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో కాళహస్తిలో ఉన్నాడు. ఇక మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి అని అంటే, వీళ్లలో చంద్రుడేమో బెంగాల్లో ఉన్నాడు, సూర్యుడేమో ఒరిస్సాలో ఉన్నాడు, అలాగే క్షేత్రజ్ఞుడు అని అంటాం కదా యజమాని, అతడేమో నేపాల్లో ఉన్నటువంటి పశుపతి. ఇలా ఎనిమిది మంది ఎనిమిది ప్రదేశాల్లో భారతదేశంలో ఉన్నారు. వీళ్లే అష్టమూర్తులు. ఈ అష్టమూర్తుల్లో ఒక్కొక్కళ్ళని ఇప్పుడు మనం విడివిడిగా వాళ్ళ గురించి ఒక్కసారిగా తెలుసుకుందాం కొంచెమైనా. పంచభూతాల్లోనూ మొట్టమొదటిది క్షితిలింగం, ఇదే భూలింగము అని అంటారు. ఇది కాంచీపురంలో ఉంది, తమిళనాడు స్టేట్ లో, తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం. పంచభూతాల పేరుతో ప్రసిద్ధి చెందింది శివమహాలింగం ఇక్కడ ఉన్నటువంటిది. ఇక దీన్ని గనక అభిషేకించినట్లయితే ఇక్కడ సాధకుడు చాలా గొప్ప శక్తి పొందుతాడు అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కైలాసంలో సరస సల్లాపాల్లో తేలియాడుతూ ఉన్నారు. ఇందులో వాళ్ళు రకరకాలుగా వినోదిస్తూ ఉన్నారు. ఆ వినోదిస్తూ ఉన్నటువంటి సమయంలో శివుడు అక్కడి నుంచి ఉన్నప్పుడు పార్వతీదేవి వెనక వైపు నుంచి వచ్చి శివుడి యొక్క కళ్ళు కాస్త తన చేతులతో మూసేసింది. శివుడి యొక్క నేత్రములు అనంటే సూర్య చంద్ర అగ్నులు అనే విషయం మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే సూర్య చంద్ర అగ్నులకు ప్రతీక అయినటువంటి ఆ నేత్రాలను తన యొక్క చేతులతో పార్వతీదేవి మూసివేసిందో, అప్పుడు లోకాలన్నీ కకావికలమైపోయినాయి. ఆవిడ ఎక్కువసేపు ముసెట్టు పెట్టలేదు, ఏదో సరదాగా ఆట కోసం అని చెప్పేసి శివుడి యొక్క రెండు కళ్ళు వెనకాల నుంచి వచ్చి వెనక ఆ మూడు కళ్ళు మూసేసింది. ఆవిడ ఎంతసేపు ఇప్పుడు ఆవిడ కళ్ళు మూసి ఎవరో కనుక్కోండి చూద్దామంది తన భర్త అయినటువంటి ఈశ్వరుణ్ణి. ఆయన కాస్త వెనక్కి తిరిగి నువ్వా పార్వతి అన్నాడు. ఇదంతా కలిపి ఎక్కువ సమయం ఏం పట్టలేదు, కేవలం 6 నిమిషం, 30 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు. కానీ ఇది దేవమానం, దేవతలకి 30 సెకండ్లు అనంటే ఒక అర నిమిషము అనంటే మానవులకి కొన్ని యుగాల పాటు కాలం గడిచిపోయింది. అంటే భూలోకంలో కొన్ని యుగాల పాటు సూర్యుడు చంద్రుడు అగ్ని వీళ్ల యొక్క కాంతులు ఏవి ప్రసరిల్లలేదు. ఈ కారణం చేత లోకాలన్నీ కకావికలమైపోయినాయి. ఈ విషయం తెలిసింది ఈశ్వరుడికి. చాలా కోపించాడు. పార్వతి, నువ్వు చేసినటువంటి పని వల్ల భూలోకంలో కొన్ని యుగాల పాటు సూర్య చంద్రాగ్నుల యొక్క కాంతులు ప్రసరించటం అనేది మానివేసింది. ఇది చాలా దారుణమైనటువంటి పని చేశావు నువ్వు అని చెప్పి కోపగించినటువంటి వాడై ఆ పార్వతీదేవికి శాపం పెడదాము అని చెప్పేసి ఉద్యుక్తుడయ్యాడు. ఆ సమయంలో పార్వతీదేవి క్షమించమని ఆయన్ని ప్రార్థించగా, సరే నువ్వు వెళ్లి భూలోకంలో తపస్సు చేస్తూ దక్షిణ భారతంలో చాలా కాలం నువ్వు తపస్సు చేయవలసింది, అప్పుడు నీ పాపం కాస్త కూడా ప్రక్షాళనం అవుతుంది అని చెప్పేసి అన్నాడు. శివుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆవిడ తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గాను భూలోకానికి వచ్చింది. అక్కడ భూలోకంలో ఈ కాంచీపురానికి చేరింది. అంటే కంపానది తీరంలో ఒక చిన్న మామిడి చెట్టు ఉన్నది. ఆ మామిడి చెట్టు దగ్గర ఆ కాంచీపురంలో విభూతి రాసుకుని ఒక చిన్న తపోవనం నిర్మించుకుని ఆ తపోవనంలో ఇసక లింగాన్ని ఒకదాన్ని నిర్మించి ఆ ఇసక లింగం దగ్గర కూర్చుని ఆ లింగాన్ని పరిపరి విధాలా ధ్యానం చేస్తూ పరమేశ్వర ఆరాధన చేస్తూ కాలం విడబుచ్చుతూ ఉన్నది. ఈ రకంగా పార్వతీదేవి కఠోరమైనటువంటి నియమాలు అవలంబించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది. ఈ తపస్సుకు ఈశ్వరుడు బహు ప్రసన్నుడై ఆవిడ్ని పరీక్షిద్దాము అని చెప్పి భూలోకంలోకి వచ్చాడు. ఆ సమయంలో కంపానదికి వరదలొచ్చాయి. ఆ వరద నీరు పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశానికి కూడా చేరింది. ఆవిడ చుట్టుపక్కలంతా కూడా ఆ వరద నీరు చేరింది. వరద ఉధృతంగా ఇంకా ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నది. నీరు దరిదాపులకు వచ్చేస్తూ ఉన్నది. పార్వతీదేవి కూర్చొని ఉన్నది, తపస్సు చేస్తూ ఉంది. ఎదురుకుండా ఈ సైకత లింగం, ఆవిడ ఇసుకతో తయారు చేసినటువంటి లింగం ఉన్నది. ఆ లింగాన్ని ధ్యానిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆవిడ కళ్ళు తెరిచి చూసింది. ఈ నీళ్లన్నీ కూడా వచ్చి, వరద నీరంతా కూడా వచ్చి, తాను తయారు చేసినటువంటి తన ఆరాధ్యదైవమైనటువంటి ఆ ఈశ్వరుడు, ఆ శివలింగం ఎక్కడా నీళ్లలో కొట్టుకుపోతుందో అని చెప్పేసి ఆవిడ భయపడుతూ ఉన్నది. అంతే మనుక్షణంలో ఆ లింగానికి కొట్టుకుపోకుండా ఉండేటందుకు అని చెప్పేసి ముందుకు వంగి ఆ లింగాన్ని కౌగలించుకుని అది ఎక్కడికి వెళ్లకుండా బహు జాగ్రత్తగా తన శరీరంతోనూ చేతులతోనూ ఆ లింగాన్ని అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నది. ఆ నీరు అలా అలా అలా అలా దరిదాపులకు వచ్చేస్తోంది. ఆవిడ కళ్ళు ముసుకుని హరహరా మహాదేవ మహాదేవ శంభో పాహిమాం పాహిమాం అంటూ కేకలు పెడుతూ ఉన్నది. ఆ శరీరాన్ని తన ఆ లింగాన్ని తన శరీరంతో కప్పివేసింది. చూశాడు ఈశ్వరుడు పార్వతి యొక్క భక్తికి కడుమెచ్చి ఆవిడికి ప్రత్యక్షమై, ఓ పార్వతీదేవి, నీ యొక్క పాపం కాస్త ప్రక్షాళనమైపోయింది. నువ్వు చేసినటువంటి పాపానికి నీకు సరియైనటువంటి ప్రాయశ్చిత్తం జరిగింది అని చెప్పి ఆవిడని కరుణించాడు. ఆ సమయంలో దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా నమస్కారం చేశారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు, దేవతలారా, మీరందరూ కూడా పార్వతీదేవి ఈవిడ చేతులతో తయారు చేసినటువంటి ఈ శివలింగాన్ని అర్చించండి. ఇది క్షితిలింగము, అంటే భూతత్వాత్మకమైనటువంటి లింగంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ లింగాన్ని అర్చించినటువంటి వాళ్ళకి సమస్తమైనటువంటి పాపాలు కూడా హరించిపోతాయి, వాళ్ల యొక్క కోరికలను తీరతాయి అని చెప్పి పార్వతి వైపు తిరిగి, ఓ పార్వతీదేవి, నువ్వు ఇక్కడి నుంచి అరుణాచలానికి వెళ్లి అక్కడ తపస్సు చెయ్యి, నేను తేజోలింగం రూపంలో నీ దరి చేరతాను అని చెప్పాడు. ఈ రకంగా కాంచీపురంలో భూతత్వాత్మకమైనటువంటి లింగం వెలిసింది. తేజోలింగము, ఇది తమిళనాడులో అరుణాచలం దగ్గర ఉన్నది, అరుణాచల క్షేత్రంలో ఉన్నది. సరే, శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారం పార్వతీదేవి కాంచీపురం నుంచి అరుణాచలానికి వెళ్లి అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది. అలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ చేస్తున్నటువంటి ఆ దీర్ఘకాలిక తపస్సుకు ఫలితంగా అరుణాచల శిఖాగ్రముల నుంచి అగ్ని శిఖ ఒకటి ప్రాదుర్భవించి తేజోలింగ రూపమై వెలిసింది. దీన్ని అక్కడ అరుణాచలేశ్వరుడు అని అంటారు. ఇది తేజోలింగము, జలలింగము. ఈ జలలింగము అనేది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. ఈ శ్రీరంగానికి 1 మైలు దూరంలో ఉంటుంది. జంబుకేశ్వరము అనేటటువంటి ప్రదేశంలో ఉన్నది ఈ జలలింగము అనేది. ఇక్కడ ఈ శివలింగము జల ప్రవాహమయ్యేది ప్రవహిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. పురాణాల్లో ఈ విషయమే చెప్పబడింది. ఇక్కడ ఆకారము అనేది 5 ప్రాకారాల్లో ఉంటుంది. ఆ ఆలయ మందిరం 5 ప్రాకారాలుగా ఉంటుంది. 3వ ప్రాకారంలో కోనేరుంటుంది. భక్తులందరూ కూడా ఈ కోనేట్లో స్నానం చేస్తారు. అయితే ఇక్కడ జంబూ వృక్షం అంటే అల్లో నేరేడు పండినవే అది అన్నమాట. ఆ జంబూ వృక్షం ఉంటుంది. అయితే ఇక్కడ ఆ వృక్షం వల్లనే ఇక్కడ దీనికి అందరికీ కూడా ఆ జంబుకేశ్వరము అని చెప్పి పేరు వచ్చింది అని కూడా అంటారు. ఈ క్షేత్రము అనేది చిదంబరం నుంచి పశ్చిమం వైపు ఈ రోడ్డు వెళ్లేటటువంటి లైన్లో తిరుచునాపల్లి కొంచెం దూరంలో అక్కడ ఉన్నది. ఈ జంబుకేశ్వరము అనేది చాలా ప్రసిద్ది చెందినటువంటి పట్టణం. ఇక్కడ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ లింగాన్ని గనక మనం దర్శించినంత మాత్రం చేతనే మన పాపాలు అన్ని కూడా హరించిపోతాయి అని చెప్పబడుతూ ఉన్నది. ఆ తరువాతది వాయులింగము. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఒక్కటే పంచభూతలింగాల్లోనూ వాయులింగం ఒక్కటే బయట ఉన్నది. మిగిలిన 4 కూడా మద్రాసు రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇది శ్రీకాళహస్తిలో ఉంది. అంటే తిరుపతి క్షేత్రానికి అతి దగ్గరలో సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాళహస్తి. చిత్తూరు జిల్లాలో ఉంది. స్వర్ణముఖి నదీ తీరంలో ఉంటుంది కాళహస్తి. దీని గురించి మనం కాళహస్తీశ్వర మహాత్మ్యము అని చెప్పేసి అందులో మనం ఈ కాళహస్తిని గురించి అంతా కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడే భక్త కన్నప్ప ఉంటాడు. అయితే ఇక్కడ ఒక విశేషం మాత్రం ఉన్నది. కాళహస్తిలో మరణించినటువంటి వాళ్ళకి సరాసరి కైలాసానికే పోతారు, తప్పించి వాళ్ళకి ఏ రకమైనటువంటి నరక బాధలు రావు అని చెప్పేసి చెప్తూ ఉన్నాయి పురాణాలు. అందుచేత అంత్యకాలం సమీపించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ శివభక్తులు కాళహస్తి చేరి అక్కడ వాళ్ల యొక్క తుది శ్వాసను విడవాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలాగే అనేక మంది ఈ కాళహస్తీశ్వరుని దర్శించడానికి వచ్చి వాళ్లతో పాటుగా తమ యొక్క దేవతార్చనను కూడా తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి శివలింగానికి స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి ఆ నదీ జలంతో అర్చనలు చేస్తూ ఉంటారు. ఇలా గనక అర్చన చేసినట్లయితే సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపాన్ని గంగా జలంతో అర్చించినట్లేను అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంటుంది. కాశీకి ఎంతైతే ప్రాముఖ్యత ఉన్నదో ఈ కాళహస్తికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఆకాశలింగము, ఇది తమిళనాడులోనే ఉంది. మళ్ళీ ఈ తమిళనాడులో సముద్రానికి 3 మైళ్ల దూరంలో చిదంబరం దగ్గర సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి 3 మైళ్ల దూరంలో కావేరీ నదీ తీరంలో ఉన్నది ఈ యొక్క ఈ చిదంబర క్షేత్రం. అయితే అక్కడ విశేషం ఏమిటి అంటే ఆ మందిరంలో ఉన్నటువంటి మూల విరాట్, అది ఎక్కడా కూడా మన కంటికి కనిపించదు, మనకి ఏమి కనపడదు అక్కడ. ఆకాశము అనేది శబ్దతత్వాత్మకమైనటువంటి. ఆకాశం యొక్క గుణం ఏమిటి అంటే శబ్దం. కాబట్టి మహనీయులకి, మహాభక్తులకి అందరికీ కూడా శబ్దం రూపంలో ఆ పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పేది అంటారు అక్కడ. అంతేగాని మన కంటికేం కనపడదు, మన కళ్ళతో చూస్తే మనకుండేది ఏమీ ఉండదు అక్కడ. అయితే యువతలో ఇంకో మందిరం ఉంటుంది. ఆ మందిరంలో నటరాజేశ్వరుడి రూపంలో అక్కడ ఆ పరమేశ్వర స్వరూపం మాత్రం మనకి సాక్షాత్కరిస్తుంది. అంతేగాని మూల విరాట్ మాత్రం మనకేం కనపడదు, అక్కడ తీస్తే అంతా శూన్యమైనటువంటి ప్రదేశమే ఉంటుంది. అందుకే దీన్ని ఇక్కడ చిదంబ రహస్యము అని కూడా అంటారు. తెర తీస్తే అక్కడ ఏమీ ఉండదు, అంతా ఆకాశమే, అంటే శూన్యం ఉంటుందన్నమాట. అదే పరమేశ్వర స్వరూపము అని చెప్పేసి నమ్ముతారు. సూర్యలింగం ఇది ఒరిస్సా రాష్ట్రంలో కోణార్క దగ్గరలో ఉంది, పూరి జగన్నాథం. ఆ జగన్నాథ క్షేత్రానికి దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో కోణార్కం ఉన్నది. ఆ కోణార్కలో ఉన్నది ఇక్కడ ఇప్పుడు మనం చెప్పబోయేవండి ఈ సూర్యలింగం. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇక్కడ ఏమీ కనపడదు. అసలు ఏ రకమైనటువంటి ఆ రాజ్యమూర్తి కూడా కనపడదు, అది ఇక్కడ ఉండేది. అయితే కోణార్కలో పూర్వకాలంలో ఇక్కడ ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కుమారుడైనటువంటి సాంబమూర్తి కుష్ఠవ్యాధి వచ్చింది అని పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతో అతడు ఈ కోణార్కికి విచ్చేసి నియమనిష్టలతో ఆ ఆదిత్యుణ్ణి ఆరాధించాడు అని, అప్పుడు అతడి యొక్క వ్యాధి అంతా కూడా పూర్తిగా నయమైపోయింది అని చెప్తారు. ఆ సాంబమూర్తి ఈ కోణార్కలో సూర్యుణ్ణి, ఆ సూర్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పి కూడా అంటారు. ఇక్కడికి వెళ్లినటువంటి భక్తులు కోణార్కలో ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఈ భక్తులందరూ కూడా సముద్రంలో స్నానం చేసి ఆ సూర్య భగవాను యథావిధిగా ఆరాధించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే శివుడికి సూర్యుడికి ఏ రకమైనటువంటి భేదం కూడా లేదు. సూర్యమండలము అనేది ఒక లింగాకృతిలో ఉండటం చేత అదే సూర్యలింగము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ అంతేగాని ప్రత్యేకంగా శివలింగము అనేది ఏం కనిపించదు మనకి. చంద్రలింగము ఇది బెంగాల్లో ఉన్నది. భారతదేశంలో ఈ చంద్రలింగాలు అనేవి రెండు చోట్ల ఉన్నాయి మనకి. మొట్టమొదటి జ్యోతిర్లింగాల్లో చెప్పుకునేటువంటి ప్రభాస్ తీర్థంలో ఉన్న సోమనాథుడు, ఆయన కూడా చంద్రలింగమే. ఇది రెండవ చంద్రలింగం. ఇది బెంగాల్లో చెటగ్రావ్ గ్రామం దగ్గర 34 కిలోమీటర్ల దూరం కనుక పోయినట్టయితే అక్కడ ఉన్నది ఈ చంద్రలింగం. చందనాథ మందిరము అని చెప్పేసి ఉంటుంది. అక్కడ వెలిసినటువంటి ఈ సీతాకుండము అనేటటువంటి పేరుతో ఇదంతా కూడా ప్రసిద్ది చెందినటువంటి పురం ఇది. ఈ ప్రదేశం అంతా కూడా ఇక్కడ ఈ స్వామివారిని గనక సేవించినట్లయితే సాధకుల యొక్క పాపాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయని, ఓ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరతాయి అని, అన్ని బాధలు తొలగిపోతాయి అని చెప్పి మనకి ఆ స్థల పురాణం చెబుతూ ఉన్నది. అష్టమూర్తులలో ఆఖరిది పురుషలింగము. ఇదే క్షేత్రజ్ఞలింగము లేదా యజమాన లింగము అని అంటారు. ఇది నేపాల్లో ఉన్నది. ప్రపంచంలో హిందూ దేశము కేవలము హైందవ ధర్మంతో నడుస్తూ ఉన్నటువంటి దేశము అని చెప్పబడేది ఒక నేపాల్ ఒకటి. ఆ నేపాల్లో ఉన్నది ఈ పశుపతినాథ దేవాలయం. ఈ పశుపతినాథ దేవాలయంలో ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ శివలింగం అనేది మామూలుగా బాణాకృతిగా లింగాకృతిగా కాకుండా అలా ఉండదు. ఇది ఇక్కడ విగ్రహం కడి ప్రదేశం వరకే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మందిరం అనేది చైనా జపాన్ దేశాల యొక్క సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ మనకు కట్టబడి ఉన్నది. అయితే ఇది నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండులో బాగమతి నదీ తీరాన భార్యాఘాట్ ఆ సమీపంలో అక్కడ ఉన్నది. ఇదంతా కూడా మూర్తి స్వర్ణ నిర్మితమై పంచముఖాత్మకమై నేత్రపర్వంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మందిరంలోకి అర్చకులకి తప్ప సాక్షాత్తు నేపాల్ రాజు కూడా ఈ మందిరంలో ప్రవేశించేందుకు అర్హత లేదు. మిగిలినటువంటి శివాలయాల్లో సామాన్యంగా మనం ఆలయం లోపలికి వెళ్లిపోయి ఇక్కడ కొంతమంది అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కానీ అటువంటివి ఏవి కూడా ఇక్కడ ఈ నేపాల్ పశుపతినాథ దేవాలయంలో మాత్రం జరగవు. ఒక అర్చకులు మాత్రమే లోపలికి వెళ్తారు, మిగిలిన వాళ్ళందరూ కూడా బయట నుంచుంటారు. అటువంటిది ఇక్కడ ఇవాళ రోజున మనం నేపాల్ వెళ్లాలి అంటే ఇది మనకి పొరుగు దేశం కాబట్టి మనం అక్కడికి వెళ్లవలసినటువంటి ఆంక్షలన్నీ కూడా పూర్తి చేసుకుని మాత్రమే నేపాల్ వెళ్లాలి అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ రకంగా ఈశ్వరుడు భారతదేశంలో జ్యోతిర్లింగాల రూపంలోనే కాకుండా అష్టమూర్తుల రూపంలో కూడా ఈ దేశం అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ దేశంలో వివిధ రకాలైనటువంటి ఆకారాలతో వివిధ ప్రదేశాలలో భక్తుల యొక్క పూజలు అందుకుంటూ వారి యొక్క కోరికలు అన్ని తీరుస్తూ ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, అతడే బోళా శంకరుడు.
3: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం.ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
4: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda, Madhyandina Shaka, Adhyayam 11.

యజ్ఞం మీమిక్షతం ఉపయామ గృహీతోస్యశ్విభ్యాం త్వైషతే యో నిర్మాధ్వీభ్యాం త్వా తం ప్రప్నథా ఆపూర్వథా ఆవిశ్వథేమథా అజ్యేష్ఠతా ఆతింబర్హిషదగ్స్వర్విదం ప్రతీచీనం వృజన్ దోహసేధునీమాశుంజయంతమనుయాసువర్ధాసే ఉపయామ గృహీతోసి షండాయత్వా ఏషతే యో నిర్వీరతాం పాహ్యపామృష్టశ్షండో దేవాస్త్వా శుక్రపాః ప్రణాయంత్వనా దృష్టాసే సువీరో వీరాన్ ప్రాజనయన్ పరీహ్యభిరాజస్పోషేణ యజమానం సంజగ్మానో దివా పృథివ్యా శుక్రశుక్రశోచిషా నిరస్తశ్శండశుక్రస్యాధిష్ఠానమసి అచ్ఛిన్నస్యతే దేవసోమ సువీర్యస్య రాజస్పోషస్య దదితారస్యామ సా ప్రాథమా సగ్గస్కృతిర్విశ్వవా ఆరాస ప్రాథమో వరుణో మిత్రో అగ్నిః సప్రాథమో బృహస్పతిశ్చికిత్వాగ్స్తస్మా ఇంద్రాయసుతమాజూహోత స్వాహా తృంపంతు హోత్రామధోర్యత్స్విష్టం యత్సుభృతం యత్స్వాహా అయం వేనశ్చోదయతృష్ణీ గర్భా జ్యోతిర్జరాయురజాసో విమానే ఇమమపాగ్ఞసంగమే సూర్యస్య శిశున్న విప్రామతిభిరిహంతి ఉపయామ గృహీతోసి మర్కాయత్వా మనోనయేషు హవానేషు తిగ్మం విపశ్యచ్యావనుథోద్రవంతా ఆయశ్శర్యాభిస్తు విన్రున్నో అస్యాశ్రీనీతాదిశంగభస్తో ఏషతే యో నిః ప్రజాః పాహ్యపామృష్టో మర్కో దేవాస్త్వా మంథిపాః ప్రణాయంత్వనా దృష్టాసి సుప్రజాః ప్రజాః ప్రాజనయన్ పరీహ్యభిరాజస్పోషేణ యజమానం సంజగ్మానో దివా పృథివ్యా మంథి మంథిషోచిషా నిరస్తో మర్కో మంథినోధిష్ఠానామసి అచ్ఛిన్నస్యతే దేవసోమ సువీర్యస్య రాజస్పోషస్య దదితారస్యామ సా ప్రాథమా సగ్గస్కృతిర్విశ్వవా ఆరాస ప్రాథమో వరుణో మిత్రో అగ్నిః సప్రాథమో బృహస్పతిశ్చికిత్వాగ్స్తస్మా ఇంద్రాయసుతమాజూహోత స్వాహా తృంపంతు హోత్రామధోర్యత్స్విష్టం యత్సుభృతం యత్స్వాహా ఏదేవాసో దివ్యేకా ఆదశస్థ పృథివ్యా మధ్యేకా ఆదశస్థ అప్సుక్షితో మహినైకా ఆదశస్థతే దేవాసో యజ్ఞమిమంజూషధ్వం ఉపయామ గృహీతోస్యాగ్రయనోసి స్వాగ్రయణః పాహి యజ్ఞం పాహి యజ్ఞపాతిం విష్ణుస్త్వామింద్రియేణ పాతు విష్ణుం త్వం పాహ్యభిసవానాని పాహి సోమః పవతే సోమః పవతే సోమః పవతే అస్మై బ్రహ్మాణే పవతే స్మై క్షత్రాయ పవతే స్మై సున్పతే యజమానాయ పవతే ఇష ఊర్జే పా

అనేచ నిరస్తన్ధ నిరస్తమర్థ అవనర్థౌషంధమర్థౌమున శుక్రమిదసి మన్సిరస్తమిదసి సప్రథమస్కంకర విశ్వకర్మ సప్రథమో మిత్రవర్ణో అగ్ని సప్రథమో

నక్షత్రం యత్కృత్తికాయమైనం దేవతాయ బాధాయ బ్రహ్మవర్చసే భవతి ముఖం వారేతం నక్షత్రాణాం యత్కృత్తికాః యత్కృత్తికాస్తగ్నిమాధత్తే ముఖ్యదేవ భవతి అథో ఖలు అగ్నినక్షత్రమిత్యపచారయంతి గృహాన్ హతాహుకో భవతి ప్రజాపతేరో హిణ్యామగ్నిమ సృజన.

ఇస్తుంద హే కామనాహితో అథైభ్యో వామం వత్సపాక్రామతే హే పునర్వస్వో రాదశత తదో వేకాల వామం వధువతావర్తత.

ఫల్గుణే ప్రశ్నితకేతం వత్సరస్కాధ్యమాధాయ పాపీయాన్భవతే ఉత్తరయోధాదధీత ఏషావేష్ప్రథమాహాత్యుత్తం వత్సరస్య చదుత్తరే ఫల్గుణే ముఖతకేతం వత్సరస్కాధ్యమాధాయ పాపీయాన్భవతే అసో ఖలు యదైనైనం యజ్ఞముపనమేత్ అసాదధీత శైవాస్యర్థిః ఉద్ధరంతే సేవాస్యామేభ్యం తదపహంతే.

హయజ్ఞయమిజ్ఞయమాధేర్ధారే సవూషాభవన్ శరస్యాయజ్ఞయమాధేర్శ్యామదారదరస్ కృష్ణన్ ఊషాన్నిరపన్నోధ్యాయవా పృథివ్యోరేమయజ్ఞయజ్ఞమాధత్తే అగ్నిర్దేభ్యోయత ఆకోరూపం కృత్వా సపృథివేంద్రావిశత్ సభూతే కుర్వాణ పృథివేమనసమచరత్ సదాకుపరేషమభవత్ యథాకుపరేషగుంధం భారోభవతి సదేవాసన్యక్తం సదేవాలుంధే ఊర్జం వాతకుమరసం పృథివ్యా ఉపదేకా ఉద్దిహంతి యద్వర్ణేకం యద్వర్ణేకమపాసం భారోభవతి ఓ జమే వరసం పృథివ్యా.

ప్రజాపతి ప్రజా అసృజత సామన్నముపాక్షీయత సాభ్యస్తోదమోత్రాభిరత్ సమైకా సామన్నన్నాక్షీయత చిరప్రదోష సంభారో భవతి సాస్తేరన్నం క్షీయతే సాపో వా ఇదమగ్రే సమాధేయత్ తేన ప్రజాపతిరశ్రామ్యతే అథ వినర్గ్యాది సోపశ్యత్పుష్కరపన్నం తిష్టతే సోమన్యత అస్థివైతే చస్తున్నిగతి అవరాహోపం దోపన్యమజ్జతే సపృషేమే సత్యాపహత్యోతమజ్జతే సత్పుష్కరపర్ణే ప్రసయతే శిర ప్రసయతే సత్పృషవ్యేకృతమిత్రం అభోద్వా ఇదమితి సద్భోమిత్రం సాన్నితో వివాదస్తమవహతే సాగుంసర్కరాభిరతృంహత్ సంవైనా భూమితి సత్సర్కరాణాగుంసర్కరత్వం షడ్వరాహరిహతం సంభారణ భవతి అస్యామేవాసం వక్కారమగ్నిమాధత్తే.

ఇచ్చయచ్చతి అగ్నిర్దేవేభ్యోనినాయత అశ్వరూపం కృత్వాశ్వత్థేదం వత్తరమతిష్టతి ఖరస్వత్వస్యార్థత్వం యదాశ్వత్థత్వం భాగో భాతి హేవాశ్వత్వన్యత్వం సదేవారుంధే దేవాహోద్యంజపజంత హరౌదంబర ఉదతిష్టతి ఊర్ద్వాదంబర హిరౌదంబరత్వం భాగో భవతి భోజ్యమేవారుంధే శ్రీయశ్చామిసీభోమాసీత్ ఖంగాయత్యారే తస్య వర్ణమక్షిద్యత సత్సన్నోభవే సత్పన్నస్య వర్ణత్వం యస్య వర్ణమయత్వం భారో భవతి సోమశీతమేవారుంధే దేవాబ్రహ్మన్న వదంత సత్పన్న ఉపాసనోత్ విశ్వమావీ నామ శత్రన్మయత్వం భారో భవతి బ్రహ్మవచ్చదమేవారుంధే ప్రజాపతిరగ్నిమసృజత స్వాభిజయత్రమాధక్ష్యతీతి కర్మ సంజాతమే తచ్చమేషమిత్వమేమయత్వం భారో భవతి సాంద్రాయ అగ్నేస్తృష్టస్య గత ప్రసంగ సంభాత్ సజ్జైకంకర

పరిమితం జైవాపరమితం చావరుంధే అనుకం వైభాషావనది అనుకం మనరాధ్యాయతి కక్షుర్వై సత్యం అద్రా సత్యం చక్షుర్

అసురా అగ్నిమాదశి కరగచ్చతే సహాహమీజనగ్రాదశాయుగమత్యం హసాన్వాహార్యవజనం సాబ్రణీర ప్రదేశ్రేరకా భద్రా భూత్తా వరా భవిష్యంతేతి

ప్రజ్ఞమానసరైతి సరగచ్చేంద్రాదశనమగ్రాదశనాభ్యకారికమత్యం హతామీరం చాభ్యమే ప్రాచ్యేనాశ్వైరకార భద్రాభూత్సాహువర్గం లోకమే.

సత్కాశమే ప్రజాం పునరిందతే సాగ్రవేది నామనం అనంతవాక్యమాధ్యామి యథాప్రజయాపజుగర్మిషమేష్యసేకర్గంకేష్యసీతి దారిషవచ్చమగ్రాదా దారిషవచ్చం.

అస్మిన్నేవేణేస్తాయం సేనేవ సుమర్గం లోకమభ్యజేస్మిన్లోకేష్టర్గం లోకం జయతి యస్య వాయుపాదేవతమర్జనాధీయతే

సత్యమపశ్యతే తేనాగ్యమాదత్తేనైతాభ్యోరే భోర్పురస్సుమరిత్యాహ ఏతద్వైవాచరః సత్యం ఏతేనాగ్యమాదత్తే శుద్ధా సత్య

సమస్తం ఇదస్వం పురస్కారాన్వైతే హతో నానా దేవ్యా దేవ కృతే హృదయ

అత్యగ్రేణ హరతి అథేయతి మే లోకా ఏష్ణు లోకే ప్రతిష్ఠితమాసత్తే ప్రజాపతిరగ్నిమసృజన సోమిభేస్తమాదక్షతీతి సత్య ప్రేణామహిమానం.

బ్రహ్మవాదినాపదంతి సనభోగాయ్యాధేయస్య ఆజ్ఞేయో వా అష్టాకపాలో జ్ఞాధేయమిది సత్యం నిర్వదే.

ఇంద్రియమేవరుంధే హిరణకుంభోత్రే ఆశిలేవరుంధే అనద్వాహమద్భర్యవే సంధిర్వా అనద్వాన్ వంధిరద్భర్యో వంధ్యనైవ వంధ్యయజ్ఞావరుంధే విధనౌ కాలో దా

సంవత్సరేవ ప్రతిష్టతి కామోర్ధ్వం అవయమిదశ్చావరుద్ధ్యై ధర్మస్య రక్తమయమగ్నిః సంవయః పశుభిర్భవతి షద్భిస్తోకాయతనయావియక్ష పాదప్రాణస్తయమగ్నిః సంవయః పశుభిర్భవతి స్వసితం తోకాయతనయాయ పిగుం

యజమానం ధర్మశ్రవతిపత్యమాదాసి పాకప్రాణైత్యన్నాభజనం హర్కృత్యామీయం శరణైవేనాయమానం అనంతరమధికారీయమానే సాతంత్రోపాయం లోక సత్యం నైవేణం లోకే.

సజితం దోగాయ తనయాయ ఘతం పశేత్యాహన్నదేవాత్మైరేశ్వరయ ప్రజలం పేద విద్వాహ విభక్తి

ప్రజాపతిపరిగృహాన్ కలియ ప్రజాంగే గోపాలేని కాయమునక్రామలే సత్ప్రజాపతిపరిగృహాన్ సగ్గృష్ట పశోన్వే గోపాలేని కాముదక్రామలే సత్ప్రజాపతిపరిగృహాన్ సప్రదభాంగే గోపాలేని సామన్యమునక్రామలే సత్ప్రజాపతిపరిగృహాన్ అవయవృద్ధియమన్

శాంతం వాచకం సర్వం కాంతేరేకమాన్ సజ్జృణోతి సదర్వృంపాయేత్యాన్నమేన శృణోతి శయ్య ప్రజామే గోపాలేత్యాజామే వేదేన శృణోతి శ్రద్ధ పశోన్

0: even though you take bath, are you purified? No, temporarily. You smell good because of the soap for a period of time. Again, you start smelling bad. So, asuchim viduri, knowledgeable people, they understand this body to be asuchi, impure. And, iti asuchau shuchityatir drishyate. And in this kind of body, which is asuchi, we have the knowledge that it is very pure. In this impure body, we have the knowledge that it is very pure. How? I don't have this idea, wrong notion. Say, no, everyone has. Naveva shashanka lekha lekha kam lekha lekha kamaniya yam kanya madhu amruta avayava nirmitaiva chandram bhitva nisrutaiva nyayate nilotpala patrata patrayatakshi hava garbhabhyam lochanabhyam jiva lokam ఆశ్వాసయంతి ఇవ ఇతి కస్య కేన అభిసంబంధో భవతి చ ఏవం అశుచౌ శుచిత్ విపర్యాస ప్రత్యయితి. సో ఆఫ్టర్ సీయింగ్ అ గర్ల్ యు సీ నవ ఇవ షీ సో బ్యూటిఫుల్ అండ్ హౌ సీ వాట్ ఇస్ ది కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ బ్యూటీ శశాంక లేక కమనీయం షీఈస్ బ్యూటిఫుల్ లైక్ అ మూన్ న్యూ మూన్ విచ్ ఇస్ సో బ్రైట్ లైక్ దాట్ This girl is beautiful. And not just that. Kanya, yam kanya, this girl. Madhu, amruta, avayava, nirmita, iva. Her body is as though made out of madhu and amruta. Nectar and wine. So, nirmita, iva. Chandram, bhitva. And like she has pierced the chandra, the moon. She has come. She is so beautiful. Nisirta iva nyayate, she looks so beautiful, so bright. And not just that, nilotpala patrayatakshi. Her eyes are like the petals of the lotus. Beautiful. Hava garbhabhyam. And her gait, her movement through that lochanabhyam, and the eyes which are moving like this, like with that kind of eyes, jivalokam ashvasayanti, she gives peace to the world. She gives peace to the happiness to the world. In this way, people think, kasya kena abhisambandho bhavati. See, you are comparing something which is totally pure with something which is impure. How can this comparison be possible? Therefore, evam ashuchau shuchit viparyasa pratyaya iti. In this way, the comparison of beautiful thing, meaning the impure thing with a pure thing. So, you superimpose the purity in the impurity. This is avidya. Again, etena apunya punya pratyaha tatha eva anarthecha artha pratyayo vyakhyata. In the same way, whatever is sin, in that the idea it is virtue, it is punya, this kind of knowledge. And whatever is bad, in those things the idea that it is good, this kind of knowledge is also understood to be ashuchi shuchitva buddhi, is understood to be avidya again. Tatha dukhe sukakshyatim lakshyati. And in the same way, in the dukkha, in the sorrow, object of sorrow, you have the knowledge that it is sukha, happiness, bliss. That is also explained. Parinama tapa samskaro kaihi gunavritti virodhacha dukkhameva sarva vekinaha iti. So he will, bhakshyati means he will explain it later with this sutra. Parinama tapa samskara dukkhi, parinama dukkha, tapa dukkha, samskara dukkha, these three types of dukkha, guna vritti virodhacha, and its guna vritti and virodha, guna and vritti are virodha, its attribute, its nature, and its vritti, its function, they are contradictory. So dukkham eva sarvam, because of this dukkham eva sarvam vekinaha, everything in this world is only dukkha for a knowledgeable person, for a yogi. Though for us something will be sukha, for a yogi, when you see from the yogi standpoint of view, even the best sukha in this world is also a dukkha, because yogi is akshakalpavat. It will be explained later. He is like the eye of the body. He is so soft. So తత్ర సుఖఖ్యాతి అవిద్యా. ఇన్ దిస్ వే ది ప్రాబ్లమాటిక్ థింగ్స్ దట్ ఇట్ ఇస్ ది సారఫుల్ థింగ్స్ ది నాలెడ్జ్ దట్ ఇట్ ఇస్ వెరీ బ్లిస్ఫుల్ హ్యాపీ స్టేట్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ అవిద్యా. తథా ఇన్ ది సేమ్ వే అనాత్మని ఆత్మఖ్యాతి బాహ్య ఉపకరణేషు చేతనా చేతనేషు భోగాధిష్టానే వా శరీరే పురుష ఉపకరణే వా మనసి అనాత్మని ఆత్మఖ్యాతి. ఇన్ ద సేమ్ వే అనాత్మని ఆత్మఖ్యాతి ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇన్ ది అనాత్మాస్ నాట్ ఆత్మాస్. వాట్ ఇస్ దట్? బాహ్య ఉపకరణేషు. బాహ్య ఉపకరణేషు మీన్స్ ఎక్స్టర్నల్ ఇన్స్ట్రుమెంట్స్ సెన్స్ ఆర్గన్స్. చేతన అచేతనేషు ఇట్ మే బి ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ మే బి చేతన ఆర్ అచేతన సెంటియంట్ ఆర్ ఇనర్ట్ వాట్ ఎవర్ దే మే బి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఆర్ ఇన్ ది భోగ అధిష్టాన భోగాయతనం శరీరం దిస్ బాడీ విచ్ ఇస్ ది అధిష్టాన ఫార్ భోగ విచ్ ఇస్ ఆయతన బేస్ ఫార్ భోగ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ శరీరే ఆర్ పురుష ఉపకరణే వా మనసి ఆర్ ది ఇన్స్ట్రుమెంట్ ఫార్ ది పురుష విచ్ ఇస్ మైండ్ ఇన్స్ట్రుమెంట్ ఫార్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ మైండ్. ఇన్ దీస్ థింగ్స్ అనాత్మని దే ఆర్ అనాత్మ దే ఆర్ నాట్ ది పురుష దే ఆర్ నాట్ ది సెల్ఫ్ బట్ దే ఆర్ మైండ్ ఎక్సెట్రా మైండ్ బాడీ ఎక్సెట్రా ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఫార్ ఎక్స్పీరియన్స్ బట్ ఇన్ దీస్ థింగ్స్ దే ఆర్ ఆత్మ. హూ ఆర్ యూ? ఐ ఎమ్ దిస్ బాడీ. దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ అవిద్యా. తథైవ ఏతద్ అత్ర ఉక్తం తథా ఏతద్ అత్ర ఉక్తం. దిస్ ఇస్ వాట్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.